శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటల దాటి 58:43 కావస్తుంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన 66వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సంజీవని ప్రాజెక్టుతో ఆయుష్ వైద్య సేవలను అనుసంధానిస్తామని, ఇంటింటికి యోగాను చేరువ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఇంటింటికి యోగా సంజీవని ప్రాజెక్టు ఆయుష్ సేవల అనుసంధానం భాగస్వామ్య సంస్థల సహకారంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అకాడమిక్ ఎక్సలెన్స్పై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన ఉండవల్లిలో జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 13.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా శుక్రవారంతో గడువు ముగిసింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర క్రికెట్ సంఘం నిర్వహణలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో భాగంగా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 4 జట్లు పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 76 పాయింట్లు లాభపడింది. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.96 రూపాయల వద్ద ముగిసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం వరకు ఉత్తర ఆంధ్ర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

పాదాని తల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతౌ

0: సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.

0: ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు

0: ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నార దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్, ma'am.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి.
7: సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
8: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్

0: పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద నౌకలు 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి.

0: మెగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000 పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. Abhi jitne bhi 5 plant mein jo production chalu hua hai, wo sab ke sab export mein competition mein khare utar rahe hain, quality par bhi aur cost mein bhi. So we are globally competitive and it's a very good journey. Semicon 1.0 was all about making the foundation. Semicon 2.0 is about building over that foundation.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 7 గంటలు దాటి 16:05 కా వస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. సో అందరికీ మొత్తగా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్. సో మరి అందరూ రెడీగా ఉన్నారా? ఈరోజైతే నేను బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ డే స్పెషల్స్తో రెడీగా ఉన్నానమాట. 1-2 డే స్పెషల్స్ కాదు, మొత్తం 4 డే స్పెషల్స్తో రెడీగా ఉన్నానమాట. సో ఇంతకీ అసలు ఆ డే స్పెషల్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో ఇవాళ ఫస్ట్ డే స్పెషల్ ఏంటి అంటే ఈరోజు జాతీయ పరిశుభ్రత దినోత్సవం అనమాట. అయితే ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే పరిశుభ్రత గురించి అనమాట. సో జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం గురించి ఈరోజు మనకి అవగాహన కల్పిస్తారు. అండ్ అలాగే ఇల్లు, పాఠశాల, కార్యాలయం, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన ప్రదేశంలో వేయడం మనందరి బాధ్యత. సో పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవితం అనే సందేశాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జాతీయ పరిశుభ్రత దినోత్సవం. అండ్ ఇంకా ఓల్డ్ని డే స్పెషల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్న వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు, అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో నెక్స్ట్ డే స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు జాతీయ నృత్య దినోత్సవం అన్నమాట. సో నిజంగా సంగీతం వింటే మనసుకు ఆనందం, నృత్యం చేస్తే శరీరానికి వ్యాయామం. అందుకే నృత్యం యొక్క ఆనందాన్ని, ఆరోగ్య ప్రయోజనాలని గుర్తు చేసే రోజు జాతీయ నృత్య దినోత్సవం. డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం చురుగ్గా ఉండడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన పాటకు కొన్ని స్టెప్పులు వేయొచ్చు. మరి ఈరోజు ఈ నృత్య దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా మీకు ఇష్టమైన పాటకు ఒక చిన్న స్టెప్ వేయడానికి ట్రై చేయండి. ఎనివే, అందరికీ కూడా జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా బోల్డ్ అండ్ డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు. అండ్ మనము నా కాఫీ టైంలో అండ్ ఇంకా డే స్పెషల్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ డే స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు బాధ్యతాయుతమైన కుక్కల పెంపక దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటారంట. ఎందుకు అంటే పెంపుడు జంతువులు మన కుటుంబంలో ఒక భాగంగా మారిపోతున్నాయి అండ్ వాటిని ప్రేమించడంతో పాటు వాటి ఆరోగ్యం భద్రత పట్ల బాధ్యత వహించడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహారం, టీకాలు, వైద్య సంరక్షణ అందించడం ప్రతి పెంపుడు కుక్క యజమాని యొక్క బాధ్యత అండ్ వాటిని సురక్షితంగా ఉంచడం, సమాజానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం అన్నమాట. సో ఈ మధ్యకాలంలో అయితే మనం చాలా చూస్తూ ఉంటున్నాం కదా, కొన్ని కుక్కలు దాడులు చేస్తున్నాయని చెప్పేసి, సో బయట పెంపుడు కుక్కలలో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి చాలామంది కూడా కంప్లైంట్స్ రేస్ చేస్తూ ఉంటారు. సో అయితే ఇవన్నీ కూడా తగ్గించాలి అంటే మీ పెంపుడు జంతువులని మీరు సురక్షితంగా ఉంచడం తో పాటు సమాజానికి వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అంటే వాటికి తగినటువంటి ట్రైనింగ్ అలాంటివి కూడా మీరు డెఫినెట్గా ఇచ్చి తీరాలి. సో ఫైనల్గా జంతువులను ప్రేమిద్దాం, వాటి పట్ల బాధ్యతగా వ్యవహరిద్దాం. సో ఇంకా బోల్డండి, డే స్పెషల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, ఆకాశమే నీ హద్దురము విలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో నెక్స్ట్ డే స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు రాధాష్టమి దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం అనమాట. అండ్ ఒక ప్రత్యేకమైన పండుగ అని చెప్పుకోవచ్చు ఇది. సో శ్రీ రాధాదేవి జన్మదినాన్ని జరుపుకునే పవిత్రమైన రోజుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజున రాధాకృష్ణులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ భజనలు ప్రార్థనలు చేస్తారు. శ్రీ రాధాదేవి అంటేనే ప్రేమ భక్తి అనురాగానికి గుర్తుగా మనం భావిస్తాము. ఈ రాధాష్టమి మీ అందరి జీవితాల్లో ప్రేమ ఆనందం ప్రశాంతత నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి కోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రాన్ని హార్డ్వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సెమీకండక్టర్లు, చిప్ల తయారీ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 21వ రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో వివిధ సంస్థలకు చెందిన 28 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్దికి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో రాష్ట ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఎస్పీవి మజ్గావ్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు తెనాల్లో నంది నాటకోత్సవాలు

నిర్వహిస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అమరావతి సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆరు జిల్లాల్లోని 1588 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలబాలికలకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ అమలుకు సమగ్ర శిక్ష అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఈ శిక్షణ అందిస్తారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. రాగల 3 గంటలు ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, తిరుపతి, కడప, నంద్యాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎదురుగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 8 గంటలు దాటి 7:41 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ముందుగా నేను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈరోజు గోల్డ్ 24K గోల్డ్ వచ్చేసి గ్రాము 15,443 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇది కొంచెం మీ నగరాలను బట్టి స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రైజెస్లో ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ ఉండకపోవచ్చు. అండ్ అలాగే సిల్వర్ చూసుకున్నట్లయితే కనుక సిల్వర్ 255.10 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ సేమ్ అంటే ఇది కూడా కొంచెం అటు ఇటుగా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది మీ నగరాలను బట్టి. మరి ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అప్డేట్స్ అయితే. ఇంకా గోల్డ్ అండ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
9: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
10: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
11: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
10: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
11: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో చాలా యూజ్ఫుల్ అయ్యే ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం, అదే తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా తినడం ఎలా అనే విషయం మీద అనమాట. సో ఆరోగ్యంగా తినాలి అనుకుంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఖరీదైన ఫుడ్స్ తినాలేమో, డ్రై ఫ్రూట్స్ లాంటివి, హెల్త్ డ్రింక్స్ లాంటివి, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అలా కాదు. మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే చాలా సాధారణ ఆహారాలతోనే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా మన భారతీయ ఆహారంలో ఉండేటువంటి పప్పులు, కూరగాయలు, గుడ్లు, పెరుగు, పండ్లు వంటి మంచి ఆహారాల ద్వారానే మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట. అందుకే ఈరోజు తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఎలా తినాలో సింపుల్గా తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా తినడం ఎలా అనే విషయం ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫస్ట్ గుడ్లు మన ఇంట్లో దొరికేవి అండ్ తక్కువలో దొరికేవి, చాలా సింపుల్ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. సో మనకి ప్రోటీన్ కావాలి అంటే వెంటనే ఖరీదైన ప్రోటీన్ పౌడర్సే కొనాల్సిన అవసరం లేదు. సో గుడ్డు కూడా ఒక సింపుల్ ఆహారమే అనమాట. సో నాన్ వెజ్ కానీ గుడ్లు తినే వాళ్ళకి కానీ, సో ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ని మన భోజనంలో చేర్చుకోవచ్చు. అలాగే పప్పులు, శనగలు, పెసలు, సోయా వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. సో వెజ్ మాత్రమే తింటాము అన్న వాళ్ళ కోసమైతే కనుక ప్రోటీన్ కోసం పప్పు, శనగలు, పెసలు, సోయా వంటి వాటిని తీసుకోవచ్చు. అంటే తక్కువ ఖర్చుతోనే మన ఆహారంలో ఈ ప్రోటీన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అందరికీ తెలిసిన విషయమే కూరగాయలు. సో కూరగాయలు తప్పకుండా తినాల్సిందే. సో రోజు మన భోజనంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి అనమాట. సో చాలామంది చెప్తూ ఉంటారు కదా, తక్కువ అన్నం ఉండాలి, ఎక్కువ కూర ఉండాలి అని చెప్పేసి. సో అలాగా ఖరీదైన కూరగాయలే ఆరోగ్యానికి మంచివి అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో మన ప్రాంతంలో మన సీజనల్లో తక్కువ ధరకు దొరికేటువంటి కూరగాయలని మనం చక్కగా తీసుకోవచ్చు. లైక్ బీరకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ, గుమ్మడికాయ, ఆకుకూరలు ఎక్సెట్రా. సో ఇలా ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ కూడా కూరగాయలు ఏవైనా కూడా మంచివే, సీజన్లో దొరికేవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు, అలాగే తక్కువ ధరకు కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే తెలుసుకుందాం, తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనే విషయం మీద. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనే విషయం మీద అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ఫ్రూట్స్ అనమాట. సో పళ్ళు కూడా సింపుల్గా ఎంచుకోవచ్చు అనమాట. పండ్లు తినాలి అంటే ఖరీదైన పండ్లే తినాలి అనుకుంటూ ఉంటారు, అండ్ ఖరీదైన పండ్లు కొనాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలా అస్సలు అవసరం లేదు. సో మనకి సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి, అండ్ తక్కువ ఖర్చులో దొరికేటువంటి అరటిపండు, జామకాయ, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు కూడా మంచిగా మనకి హెల్దీ ఫుడ్ అనమాట. సో సీజన్లో దొరికే పండ్లు కొనడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది, అండ్ రోజు కొంచెం పండు తినే అలవాటు చేసుకోవాలి అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఏదో ఒక పండు తినే అలవాటు అయితే చేసుకుంటే హెల్దీగా ఉంటారు. అండ్ అలాగే పెరుగు అనమాట. సో పెరుగు కూడా చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో పెరుగునైతే మనం చక్కగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సో మనం తినేటువంటి భోజనంలో పెరుగును కూడా చేర్చుకోవచ్చు. పెరుగులో కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయన్నమాట. సో అన్నంతో కొద్దిగా పెరుగు తీసుకోవచ్చు. ఇంట్లోనే పెరుగు తయారు చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. సో తక్కువ ఖర్చుతో తీసుకునే ఫుడ్లో పెరుగు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఇలాంటి బోల్డ్లన్నీ హెల్దీ ఫుడ్స్ తక్కువ రేట్లో ఇలాంటివి దొరుకుతాయి అనే విషయం మీరు తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజీ దీపు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం కదా తక్కువ ఖర్చుతో ఎలాంటి హెల్దీ ఫుడ్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అలాగే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు హెల్దీగా ఉండాలి, సన్నబడిపోవాలి అంటే అన్నం మానేసేయాలి అని చెప్పేసి. సో అయితే అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు అనమాట. బరువు తగ్గాలి అంటే ప్రతి ఒక్కరికి అన్నం మానేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి, వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ బట్టి మనకు అవసరమైన పరిమాణంలో అన్నం తీసుకుని దానితో పాటు పప్పు, కూరగాయలు, పెరుగు లేదా గుడ్లు వంటి వాటిని తీసుకోవచ్చు అనమాట. సో క్వాంటిటీ అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మీరు తీసుకునేటప్పుడు దాని క్వాంటిటీని మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక మనం ఇంటి ఆహారమే తీసుకుంటూ ఉండాలి. అండ్ అదే మంచి ఆహారం అనమాట. ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, రాగి సంకటి, పప్పు, కూర, అన్నం ఇవన్నీ కూడా మనకు సాధారణంగా ఇంట్లో దొరికేటువంటి ఆహారాలే. సో వీటిని కనుక మీరు సరైన విధానంగా తీసుకుంటే మంచి పోషకాహారం అయితే లభిస్తుంది. అండ్ ఆరోగ్యంగా తినడానికి ప్రతిరోజు కొత్త కొత్త ఖరీదైన వంటకాలు అవసరం లేదు. సో లైక్ బయట చాలామంది ఎక్కువ బయట ఫుడ్స్ అవి తినేస్తూ ఉంటారు కాబట్టి, సో బయట ఫుడ్స్ని తగ్గిస్తే కూడా మీకు చాలా ఖర్చు మిగులుతుంది అనమాట. సో మన ఆరోగ్యానికి, మన జేబుకి రెండింటికి ఉపయోగపడే ఒక చిన్న మార్పు ఏంటి అంటే కనుక బయట ఫుడ్ని తగ్గించడం అనమాట. లైక్ చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా తరచుగా కొనడం వల్ల డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు అవడంతో పాటు మన హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది అనమాట. అందుకే వీలైనంత వరకు కూడా ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని తీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం, తక్కువ ఖర్చుతో ఇంకా ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవచ్చు అనే విషయం మీద. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువరాజ్ దీపు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ తక్కువ ఖర్చుతో హెల్దీ ఫుడ్స్ ఎలాంటివి తీసుకోవాలి అని అనుకుంటున్నాం కదా. సో అయితే చాలామంది కూడా చేసే తప్పు ఏంటి అంటే, మనం ఏదైనా గ్రాసరీస్ కొనడానికి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు సో అవసరమైనవి కాకుండా అనవసరమైనవి కూడా కొనేస్తూ ఉంటామన్నమాట. ముఖ్యంగా అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ కొనేస్తూ ఉంటామన్నమాట. సో మీరు ఈసారి నుంచి షాపింగ్కి చేసేటప్పుడు ఇలా ఒక ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అవి ఏంటి అంటే కూరగాయ పండ్లు, గుడ్లు, పప్పులు, సో ఇలాంటి ఒక హెల్దీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం మీరు ఒక లిస్ట్ తయారు చేసుకొని వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళాక ఆ లిస్టు ప్రకారం అవసరమైనవి మాత్రమే కొనండి. అండ్ సీజన్లో దొరికే కూరగాయలు పండ్లు తెచ్చుకుంటే ఇంకా ఖర్చు కూడా తగ్గుతుందన్నమాట. సో ఇలా ప్లాన్ చేసి కొనడం వల్ల మీరు మంచి హెల్దీ ఫుడ్ మాత్రమే కొంటారు, అలాగే ఆహారం వృధా కాకుండా కూడా ఉంటుందన్నమాట. సో అన్హెల్దీ ఫుడ్స్ కూడా మీరు కొనే అవసరం ఉండదు అప్పుడు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు చాలా తక్కువ ఖర్చుతో హెల్దీగా ఉండడానికి ఇంకొక సూపర్ సూపర్ సూపర్ ఫుడ్ ఏంటి ఏదైనా ఉంది అంటే కనుక వాటర్ అన్నమాట. సో నీరు, ఆరోగ్యంగా ఉండడానికి నీరు చాలా అవసరం. దాహం వేసినప్పుడల్లా చాలామంది కూల్ డ్రింక్స్ లేదా ప్యాకెట్ డ్రింక్స్ కొనేసి తాగుతూ ఉంటారు. సో అలా కాకుండా అది ఆరోగ్యానికి మంచిది కాదు, ప్లస్ మీకు ఖర్చు కూడా అన్నమాట. సో అందుకనే చక్కగా మనం ఇంట్లో దొరికే వాటర్ తాగడం, అలాగే బయటకు వెళ్ళినప్పుడు మన వాటర్ బాటిల్ మనం క్యారీ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే హెల్దీగా ఉంటారు, అలాగే ఖర్చు కూడా ఉండదు అన్నమాట. సో చివరిగా ఒక చిన్న విషయం, ఆరోగ్యంగా తినడం అంటే ఖరీదైన ఆహారం తినడం కాదు, మన ఇంట్లో దొరికే సాధారణ ఆహారాన్ని సరైన పరిమాణంలో తినడం ముఖ్యం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు, పప్పులు, శనగలు, కూరగాయలు, పండ్లు, పెరుగు, సో ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి, అవి అన్నీ కూడా తక్కువ ఖర్చుతో దొరికేవి అన్నమాట. సో ఇలాంటి ఆహారపు అలవాట్లు మీరు ప్రయత్నించండి. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలే లేదు. సో సింపుల్గా తినండి, ఇంటి ఆహారాన్ని ఇష్టపడండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది మరి గుడ్ మార్నింగ్ విచారణ ప్రోగ్రామ్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అయింది అని

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు ముఖ్యమంత్రి అందిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువతకు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వత్ తెలిపారు. శ్రీ సత్యా జిల్లా పెనుగొండ పట్టణంలోని పెరటా శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. ఎన్నో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమం కింద 3,409 కోట్ల రూపాయలతో 79,826 పనులు పూర్తి చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కేఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేటు వద్ద జరుగుతున్న ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ జన్మదినం 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 13% పెరిగి 12.12 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ వెల్లడించింది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపమల్ స్టూడియోలో. టైం చూస్తే 9 గంటల దాటి 6:29 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఉదయం మొదటి 60 నిమిషాలు మన రోజును ఎలా మార్చగలవు అనే విషయం మీద అనమాట. సో నిజంగా ఉదయాన్నే లేవగానే ఉండేటువంటి ఒక మొదటి ఈ 60 నిమిషాలు ఏదైతే ఉందో

అవి నిజంగా మన రోజుని చాలా అంటే చాలా మార్చగలవు అన్నమాట. ఎందుకు అంటే మన రోజు ఎలా మొదలవుతుందో చాలా వరకు మన రోజు అలాగే కొనసాగుతుంది అన్నమాట. అంటే మన రోజు ఎలా మొదలవుతుందో దానిపైనే మిగిలిన రోజంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ తీసుకోవడం, సోషల్ మీడియా చూడడం, తొందరగా పనులు చేసుకోవడం, ఇవన్నీ మనలో చాలామందికి రోజువారీ అలవాట్లే. కానీ నిద్ర లేచిన తర్వాత మొదటి ఒక గంటను మన కోసం కేటాయిస్తే ఎలా ఉంటుంది? ఆ 60 నిమిషాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మన రోజు మరింత ప్రశాంతంగా, చురుగ్గా, ప్లాన్ చేసుకున్న విధంగా సాగుతుంది. అందుకే ఈరోజు మనం ఉదయం మొదటి 60 నిమిషాలు మన రోజుని ఎలా మార్చగలవు అనే విషయం గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ప్యూర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజి దీపు అండ్ మనం ఉన్నాం జోర్గా ఉషార్గా ప్రోగ్రాంలో. ఇవాళ జోర్గా ఉషార్గా ప్రోగ్రాంలో మన ఉదయం మొదటి 60 నిమిషాలని ఎలా మార్చగలదు మన రోజు మొత్తాన్ని కూడా అనే విషయం మీద మాట్లాడుకున్నాం కదా. సో మొదటిగా ఫస్ట్ 10 నిమిషాలు, అసలు ఫస్ట్ 10 నిమిషాలు మన డేని ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక నెమ్మదిగా రోజుని ప్రారంభించాలి అనమాట. అంటే నిద్ర లేచిన వెంటనే ఫోన్ తీసుకోవడం మానేయడం మొదటి చిన్న మార్పు. సో వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వార్తలు ఇవన్నీ మన రోజు మొదలవ్వక ముందే మన మెదడుని బిజీగా మార్చేస్తాయి. అందుకే లేచిన తర్వాత మొదటి కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. చక్కగా మీ బెడ్ అంతా కూడా సర్దుకోండి. కిటికీ తెరిచి బయట గాలి పీల్చడం, కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండడం వంటి చిన్న పనులతో మీ రోజుని ప్రారంభించండి. సో ఇంకా తర్వాత 10 నుంచి 20 నిమిషాలు ఏం చేయాలి, సో దీని గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. ఇవాళ ప్రోగ్రామ్ లో మనం నిద్ర లేచిన తర్వాత మన మొదటి ఉదయం 60 నిమిషాలు మన రోజుని ఎలా మార్చగలవు అనే విషయం మీద మాట్లాడుకుంటాం కదా. సో ఉదయం నిద్ర లేవగానే మొదటి 10 నిమిషాలు కూడా మీరు మీ రోజుని నెమ్మదిగా ప్రారంభించండి. ఆ తర్వాత 10 నుంచి 20 నిమిషాలు నీటితో ప్రారంభించండి. సో ఎందుకు అంటే రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఉదయం నీరు తాగడం ఒక మంచి అలవాటు. ఒక గ్లాసు నీటితో రోజును ప్రారంభించాలి. దాహంగా ఉంటే శరీరానికి నీరు అందుతుంది, ఉదయం తాజాదనంగా అనిపిస్తుంది. అయితే అందరికీ ఒకే విధమైన నీటి పరిమాణం అవసరం లేదు. మీ శరీర అవసరానికి అనుగుణంగా నీరు తీసుకోవడం మంచిది. అండ్ అలాగే 20 నుంచి 30 నిమిషాల మధ్య ఏం చేయాలి తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆజే దీపు అండ్ మనమున్నాం చివరిగా హుషారుగా ప్రోగ్రాంలో. సో మనం మొదట ఉదయం నిద్ర లేవగానే మొదటి 60 నిమిషాలు సో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మీద అయితే మాట్లాడుకుంటాం కదా. సో తర్వాత మనం నిద్ర లేచాక మొదటి 20 నుంచి 30 నిమిషాల మధ్య మన శరీరాన్ని కదిలించాలన్నమాట. అంటే ఉదయం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సో వ్యాయామం చేయాలి అంటే జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలా జిమ్కి వెళ్ళడం కుదరని వాళ్ళు చక్కగా ఒక 10 నిమిషాలు నడవడం, స్ట్రెచ్చింగ్ చేయడం, యోగా చేయడం లేదా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చేయొచ్చు అన్నమాట. సో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఉదయం కొద్దిసేపు అయినా శరీరాన్ని మీరు కదిలించాలి. సో రోజంతా కూర్చొని పనిచేసేవారికి ఈ అలవాటు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే తర్వాత 30 నుంచి 40 నిమిషాల పాటు ఏం చేయాలి అంటే గనక కొంత సహజమైన వెలుతురు, అంటే ఉదయం కొద్దిసేపు సహజమైన వెలుతురులో ఉండడం కూడా చాలా మంచి అలవాటు. బయటకు వెళ్ళి కొద్దిసేపు నడవచ్చు లేదా బాల్కనీలో బయట ప్రదేశంలో కొంత సమయం గడపవచ్చు. ఉదయం వెలుతురు మన శరీరంలోని సహజమైన నిద్ర మెలకువ సమయచక్రానికి సహాయపడుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే చీకటి గదిలో ఫోన్ చూస్తూ ఉండడం కంటే కొంత సహజమైన వెలుతురు పొందడం మంచిది. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే తెలుసుకుందాం. మొదట నిద్ర లేచిన తర్వాత 60 నిమిషాలు ఏం చేయాలి అనే విషయం మీద. సో అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజీ దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో మాట్లాడుకుంటున్నాం కదా, మొదట నిద్ర లేచిన తర్వాత 60 నిమిషాలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే కనుక మొదటి 40 నిమిషాల గురించి అయితే తెలుసుకున్నాం. ఆ తర్వాత 40 నుంచి 50 నిమిషాల మధ్యలో చేయాల్సిన పనులు ఏంటి అంటే గనక మనం ఈ రోజులో చేయాల్సిన పనులని రాసుకోవాలి అనమాట. ఎందుకంటే ఒక రోజులో చాలా పనులు ఉంటాయి. సో వాటన్నిటినీ ఒకేసారి ఆలోచిస్తే మనసు మరింత కజిబిజిగా ఉంటుంది. అందుకే ఉదయం 5 నిమిషాలు తీసుకొని ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన 3 పనులను రాసుకోండి. ఉదాహరణకు ఆఫీసులో పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి, లేదంటే ఇంట్లో చేయాల్సిన పని ఒకటి, లేదా మన కోసం చేయాల్సిన పని ఒకటి. ఇలా రాసుకుంటే ఏ పని ముందుగా చేయాలో మీకు స్పష్టంగా ఉంటుందన్నమాట. సో ఇంకా బోల్డన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మొదటి 60 నిమిషాలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్న వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా షరుగా ప్రోగ్రామ్ లో. సో మొదటి ఉదయం లేవగానే 60 నిమిషాలని ఎలా మనం రోజు ప్రారంభిస్తే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ 50 నుంచి 60 నిమిషాల మధ్యలో మనం ఏం చెయ్యాలి అంటే గనక మంచి ఆహారం గురించి అలాగే మంచి ఆలోచనలతో ఉండాలన్నమాట. ఉదయం అల్పాహారాన్ని తొందరపడి మానేయకుండా మనకి సరిపోయే పోషకమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రోటీను, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి పోషకమైన ఆహారాలను మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అదే సమయంలో మనసుకు కూడా మంచి ఆలోచన ఇవ్వాలి. ఈరోజు ఏం చెయ్యాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఏ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలాంటి విషయాలను కొన్ని నిమిషాలు ఆలోచించండి. ఉదయం మొదటి గంటలో ఫోన్కు చిన్న బ్రేక్ ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఉదయం మొదటి గంటలో ఫోన్ పూర్తిగా ఉపయోగించకూడదు అనే నియమం అందరికీ అవసరం లేదు. కానీ అవసరం లేని నోటి

నోటిఫికేషన్లు, సోషల్ మీడియా స్క్రోలింగులు కొంతసేపు వాయిదా వేయడం మాత్రం మంచిది. మన రోజు మొదలయ్యే ముందు ఇతరుల జీవితాలను చూడడం కంటే ముందుగా మన రోజు ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవడం మంచిది. చిన్న అలవాట్లే పెద్ద మార్పును తీసుకువస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉదయం 60 నిమిషాలను పర్ఫెక్ట్గా గడపాల్సిన అవసరం లేదు. ఒకరోజు వ్యాయామం చేయలేకపోతే పర్వాలేదు, ఒకరోజు ప్లానింగ్ చేయలేకపోతే పర్లేదు. ముఖ్యమైనది ప్రతిరోజు కొద్ది కొద్దిగా మంచి అలవాట్లను మనం ట్రై చేయడం. 10 నిమిషాలు నడవడం కావచ్చు, ఒక గ్లాసు నీరు తాగడం కావచ్చు, ఫోన్ని కొంతసేపు పక్కన పెట్టడం కావచ్చు, ఈరోజు చేయాల్సిన ఓ 3 పనులను రాసుకోవడం కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు క్రమంగా మన రోజువారీ జీవితంలో పెద్ద మార్పుని తీసుకురాగలవు. మన దగ్గర రోజుకి 24 గంటలు ఉంటాయి. అందులో మొదటి 60 నిమిషాలు మన చేతిలోనే ఉంటాయి. ఆ గంటను తొందరగా గందరగోళంగా ప్రారంభించాలా, లేదా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఒక చిన్న ప్లాన్తో ప్రారంభించాలా, ఎలా ప్రారంభించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. రేపు ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ తీసుకునే ముందు కొన్ని నిమిషాలు మన కోసం కేటాయిద్దాం. సో ఫైనల్గా మంచి ఉదయం, మంచి ఆలోచన, మంచి అలవాటు, ఇవే మంచి రోజుకు మొదటి అడుగులు. మీ ఉదయం మీ చేతుల్లోనే ఉంది. ఆ 60 నిమిషాలను మీ రోజులోని అత్యంత విలువైన సమయంగా మార్చుకోండి. సో ఇవాళ నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా రేపు మార్నింగ్ నుంచే మీరు చేయడానికి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ డేలో జరిగే యాక్టివిటీస్లో అండ్ మీ మీద కూడా చాలా ఎఫెక్ట్ తెలుస్తుంది. ఇన్ ఏ పాజిటివ్ వే అన్నమాట. సో ఇదండి మరి ఈరోజు జోరుగా హుషారుగా కూడా బోల్డ్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. సో ఇంకా మాట్లాడుకుందాం హరిల్లో ప్రోగ్రాంలో. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం మలైప్ప స్వామివారు మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడులో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయక చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. క్వాంటమ్, ఏఐ, సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ, బయోటెక్, అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రాస్ రెసిలియంట్ డీప్ టెక్ డికేడ్ పాన్ ఐఐటి అనే ఇతివృత్తంతో పాన్ ఐఐటి సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నట్టు అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 2-3 తేదీల్లో విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక సదస్సు జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవాసేతు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అచ్చంపేట జంక్షన్ సమీపంలో ఉన్న ఆకుంటి లక్ష్మీ గోశాలలోని మీటింగ్ హాల్లో రేపు ఉదయం 8:30 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువలు, నైతిక ప్రవర్తన సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని, నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో భారతీయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. జలక్రీడల శిక్షణ కేంద్రం పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంకలో కృష్ణానది తీరాన నూతనంగా నిర్మిస్తున్న జలక్రీడల శిక్షణ కేంద్రం భవనాన్ని ఆయన పరిశీలించారు. భవనం 3 అంతస్తులను కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. నియోజకవర్గానికి ఒక MSME పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో

తో భాగంగా పామర మండలం ఐనంపూడిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పామర నియోజకవర్గ శాసనసభ్యుడు పొల్ల రాజకుమార్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతీయ నులిపురుగుల నివారణ దిన సందర్భంగా 25వ తేదీ పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నులిపురుగుల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 7:37 కా వస్తుంది. మనం ఎంజాయ్ అయిపోయాం హరవేలు ప్రోగ్రాంలోకి. ఇవాళ హరవేలు ప్రోగ్రాంలో నేనైతే బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో అయితే రెడీగా ఉన్నాను. సో అస్సలు లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తుందన్నమాట. సో ఇవాళ హరవేలు ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, 2026లో వీర్ గార్డియన్ సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026లో వీర్ గార్డియన్ అనే సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866-24-88-14. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాట్సాప్ నెంబర్ 0866-24-88-14 అనమాట. సో నాకు మెసేజ్ చేస్తూ ఉండండి. అండ్ అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాంలో. సో ఆల్రెడీ హరివిల్లు ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా. క్వశ్చన్ ఏంటి అంటే 2026లో వీర్ గార్డియన్ అనే సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించేశారు. ఎవరు పంపించారో చూద్దాం. అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం నుండి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయి గారు పంపిస్తున్నారు. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నాను, కానీ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే శివ, శ్రీఫణి, దేశాయిపేట, వేటపాలెం నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక చంద్రశేఖర్ గారు పంపిస్తున్నారు కొల్లాపూర్ నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే దీపు మేడం గారు అంటూ పంపించేస్తున్నారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసీదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఓకే ఈరోజు ప్రోగ్రామ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అంటూ పెడుతున్నారనమాట. ఎనివే మరి క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అని పెట్టారు. ఎనివే నేను మళ్ళీ వేరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఈసారైనా క్లియర్గా విని నాకు ఆన్సర్ మెసేజ్ చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పోరంకి వి రాఘవమ్మ, రేఖ, సాయిమోనిక పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక

0: 2026లో వీర్ గార్డియన్ సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది అని అడిగాను. సో ఆన్సర్ జపాన్ అనమాట. సో జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను ఆన్సర్ రివీల్ చేశాక ఇంకొక మెసేజ్ వచ్చింది, అది పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఈసారి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు హర్వెల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? అది మన ఇండియాలోదే. సో ఆ నగరం ఏదో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న భారవేల ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 స్వచ్ఛవాయు సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది అని చెప్పి. సో ఎవరెవరు మెసేజ్లు పంపించారో చూసేద్దాం. శివ శ్రీఫణి గారు దేశాయిపేట మేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాండ్రపేట నుంచి పంపిస్తున్నారు హరికృష్ణ రవి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆర్జే దీపు మేడం గారు అంటూ పంపించేస్తున్నారు ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి గారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోదా జానకిరాజు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎస్పీ రామకృష్ణ కృష్ణవేణి భవానీనగర్ అనంతపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపించేస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే శుభోదయం అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారు అన్నమాట తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఎనివే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందిగాయపల్లె గ్రామం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హంపాపుర గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం లక్నో అన్నమాట. సో లక్నో ఇస్ ద రైట్ ఆన్సర్. సో హరివెల్లులో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2026 జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. సో దీనికి కనుక మీకు అంత తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244884 అండి. ప్రతి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో హరివిల్లు ప్రోగ్రామ్లో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో జల సంచయ జన భాగీదారి 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్ పంపించారో చూసేద్దాం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ ఇందుపూర్ నుంచి పంపిస్తున్నారు, ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు పంపిస్తున్నారు, ఆ దీపు గారు అంటూ పంపించారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అలాగే హాయ్ మ్యామ్ అంటూ జందర్పేట నుంచి పంపిస్తున్న జాండర్పేట నుంచి హరి కృష్ణ రవి గారు, మీ పేరైతే మెన్షన్ చేయలేదు బిఫోర్ మెసేజ్లోంచి నేను చదువుతున్నాను. సో ప్రతిసారి మీరు మెసేజ్ చేసేటప్పుడు మీ ఊరు పేరు డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ శుభోదయం దీపు గారు అంటూ కొనకండ రామణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, చాలా పెద్ద ప్రశ్న సరిగ్గా వినలేకపోయాము అంటూ పంపించేశారనమాట. ఎనివే మరి నేను మళ్ళీ క్వశ్చన్ నుండి ఆన్సర్ రెండు చదువుతాను. నెక్స్ట్ పెడని జోగనందరావు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు ఏంటో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ మెసేజ్ ఏమో రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు, మళ్ళీ సెకండ్ మెసేజ్లో రైట్ ఆన్సర్ పంపిస్తున్నారనమాట. ఎనివే నెక్స్ట్ గద్వాల జిల్లా ఎర్రపల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేస్తారు.

నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎంఎన్ హరి యశోద జానకిరాజ్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో జల సంచయ జన భాగీదారి 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనమాట. సో ఛత్తీస్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.

ఇంజనీర్స్ డే. సో దీనికి కనుక మీకు అంత తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866-24-888-14. ఇప్పుడు అది మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారని. సో చాలా మంది అయితే మెసేజ్ పంపించారు, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. సో ఫస్ట్ పంపించేస్తున్నారు శుభోదయం దీపు గారు అంటూ కొనకండ్ల రమణారావు, కవిత, జోస్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఏం, నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఇదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బుద్ధి రవిశంకర్ ఫ్రమ్ జాంద్రపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపు మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కిరణ్మయ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్

డాన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక రాధా రమణి తిరుపతి నుంచి పంపిస్తున్నారు, నా బర్త్డే కూడా అదే రోజు అంటూ పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసిదాస్ నవ్విపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. హాయిదీపు గారు, ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మేడం, నేను రాంగ్ ఆన్సర్ పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మేడం అంటూ పంపించేస్తున్నారు. ఎనివే ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే. అలాగే నెక్స్ట్ ఉమారాణి గారు వేములవాడ నుంచి రైట్ ఆన్సర్ పెట్టేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఎవరు అంటే కనుక తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు. నెక్స్ట్ ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పట్టేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కళ్యాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆర్జదీపు మేడం గారు ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సోమాండెపల్లి నుంచి శివగారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రామకృష్ణ కృష్ణవేణి అర్చన భవానీ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డిఆర్న మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనిమిదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 15న. ఈ సరెం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా మనం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటాం అన్నమాట. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ వచ్చేసింది, ఎవరు పంపించారంటే ఈరోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇది వచ్చి సక్కుబాయి గారు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనిమిది మరి స్టూడియోలో టైం చూస్తే 10:55:04 కావస్తుంది. ఇక ఈ రోజుకి మీ ఆర్జ దీపోతే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకొక బోల్డ్ అనే విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జ దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. విద్యుత్ వాహనాలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ 9, తెలంగాణ 10 స్థానంలో నిలిచాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. శాసనమండలిలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చి 29 ముగియనుంది. రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఆయుర్వేదం అనేది కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకునే చికిత్స మాత్రమే కాకుండా మంచి జీవన శైలిని పాటించడం, ఆరోగ్యం, భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యకరమైన జీవితం, పర్యావరణం కల్పించడం, ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టే సంపూర్ణ విధానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లి నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలంటూ ఈ నెల 16 జారీ చేసిన ఆదేశాలను రెవెన్యూ శాఖ సవరించింది. ఇందుకు సంబంధించి జీవో 592 మౌలికమైన సవరణ చేసింది. ప్రజల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డులోని అడ్రస్నే నివాస ధృవీకరణ పత్రంగా, అడ్రస్ ప్రూఫ్గా పరిగణించాలని, అవి ఉన్నవారు మళ్లీ ప్రత్యేకంగా ఆ పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సవరణ ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఏడాది చారిధామ్ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షలు దాటింది. హేమకుండ్ సాహిబ్ను సందర్శించిన 3.26 లక్షల మందితో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రులకు వచ్చిన వారు 50.87 లక్షల మంది అని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జాస్ బట్లర్ T20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన 2 T20 మ్యాచ్లో బట్లర్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: FM 101.3.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కబుర్లలో ఉన్నాం కదా. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అయితే ఇక మనం ఫస్ట్ మూవీ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం అంటే, అల్లు అర్జున్ గారు నటించబోతున్న ఫిల్మ్ రాకా గురించి అప్డేట్ అనమాట. సో అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది ఇండస్ట్రీలో. సో ప్రజెంట్ ఈ సినిమా మీద అందరికీ కూడా మంచిగా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఈ రాకా సినిమాకి సంబంధించి చిన్న న్యూస్ ఏంటంటే, ఇందులో విజువల్స్ అంట అసలు సూపర్బ్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి.

విజువల్స్ అనే టాక్ అయితే వచ్చేసింది బయటికి. సో ఇంకా ఇంకా చెప్పాలంటే అసలు అవతార్ సినిమాలో ఎలాంటి విజువల్స్ కనిపించాయండి మనకి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. చివరికి అవతార్లో కూడా మనం చూడనటువంటి విజువల్స్ ఈ అట్లీ సినిమా, ఐ మీన్ రాకా మూవీలో అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాం అని మాత్రం నమ్మకం చెప్తున్నారు, నమ్మకంగా. మరి చూడాలి, ఇక 3 డేస్లో మాత్రం చిన్న గ్లిమ్స్ అయితే మన కోసం రిలీజ్ చేస్తారు. మరి అది ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందేనబ్బా. సో ఇక ఇంకొకటి, ఈ నెల 21 సెప్టెంబర్ డైరెక్టర్ అట్లీ గారి పుట్టినరోజు కదా, సో ఆ డేట్ సందర్భంగా, సో ఆ రోజును మాత్రమే రాకా టీజర్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని కూడా ఆలోచిస్తున్నారు. మరి చూడాలి, మరి ఫస్ట్ అయితే చిన్న గ్లిమ్స్ అయితే చూస్తాం, తర్వాత మళ్ళీ రాకా టీజర్ అనమాట. మొత్తానికి అల్లు అర్జున్ గారు చాలా వెరైటీ గెటప్లో రాకాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. మరి ఇన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఒక సాంగ్ తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఉంటుంది చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జబర్దస్త్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేసారు కదా. 11:24 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లలో ఉన్నాం కదా, మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే తేజ సజ్జా నటించిన జాంబి రెడ్డి సినిమాకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. మరి తేజ సజ్జా నటిస్తున్న సీక్వెల్ జాంబి రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ అనే టైటిల్తో ఒక స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్లో కనబడుతోంది ఎవరో తెలుసా? సో ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారనమాట ఒక వ్యక్తిది. మరి ఆయన ఎవరో కాదు, ఉపేంద్ర గారు. మరి ఒక పవర్ఫుల్ వారియర్గా, ఒక పవర్ఫుల్ లుక్లో ఉపేంద్ర గారు ఈ పోస్టర్లో అయితే కనిపించారు. మరి జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర గారు ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ మూవీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అని చెప్పేసి మూవీ టీం కూడా ప్రకటించేసింది. మరి చూడాలి, మరి జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ పోస్టర్తోనే అసలు సూపర్ క్రేజ్ అయితే సంపాదించేసుకుంది. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ త్వరగా రావాలి మనకి ఈ సినిమా గురించి, ఇంకా తెలియాలని మనం కూడా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం ఒక మంచి సాంగ్ హనుమాన్ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సెకండ్ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేసారు కదా. 11:35 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మీ అజయ్ తేజు. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, నాని నటించబోతున్న ఫిల్మ్ ది పారడైజ్ సో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ మంత్ 24th ది పారడైజ్ సినిమా మన ముందుకు రాబోతుంది. అయితే దీనికోసం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హీరో నాని అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదిల. మరి ఈ పారడైజ్ సినిమా కొంట స్టార్టింగ్ లో సమ్మక్క అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే ఇది ఒక తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఫిలిం కాబట్టి. సో ఆ ఫిలింలో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఎవరంటే సోనాలి కులకర్ణి గారు మన నానిగారికి మదర్గా యాక్ట్ చేశారు. సో ఆమె రోల్ చాలా పవర్ఫుల్గా ఎంతో న్యాచురల్గా ఉంటుంది. సో ఆ పాత్ర ప్రాధాన్యతను తెలియజేసే విధంగా సమ్మక్క అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఫస్ట్ అయితే అనుకున్నారు, కానీ ఇక తర్వాత మళ్ళీ ది పారడైజ్కి మారవడం జరిగింది. సో అది మ్యాటర్, టైటిల్ ఏదైనా సరే మరి నానిగారి గెటప్ కానివ్వండి, చాలా కొత్తగా ఉంది మనం చూస్తుంటే టీజర్లో కూడా. మరి చూడాలి, ప్రేక్షకుల ముందుకి 24th తీసుకురాబోతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం ఈ కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. ఇక టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ నెక్స్ట్ మీకోసం అయితే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ దసరా. మరి ఈ డైరెక్టర్ కాంబినేషన్లో, నాని అండ్ శ్రీకాంత్ ఒదల గారి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ దసరా. మరి అది ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా, మరి దానిలాగనే దానికి మించి ఈ పారడైజ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి మీకోసం సాంగ్ వచ్చేస్తుంది చమ్కీలా అంగిలేసి సాంగ్. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో సూర్య నటించబోతున్న లేటెస్ట్ ఫిలిం సీన్, మరి ఈ సీన్ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందండి. జీతు మాధవన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో సూర్య గారు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సో ఆ క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేసేసారు. సో పోలీస్ ఆఫీసర్ ప్రేమ్ రాజ్ గా కనిపించబోతున్నారు అనమాట. ఇక 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక సూర్య ఈ ఫిలింని నిర్మిస్తున్నారు. ఇక దీపావళి కానుకగా నవంబర్ 6 ఈ మూవీ అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక కరుప్పు అండ్ విశ్వనాథన్ సన్స్ తో సూర్య సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు ఆల్రెడీ. అండ్ ఆవేశం ఫిలిం తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ జీతు మరి ఈ సినిమాకి డైరెక్షన్ లో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు కదా. మరి చూడాలి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీన్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం మనం కూడా. మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గజనీ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ఆర్థిక సదస్సు రెండవ రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికసిత్ భారత్ దిశగా దేశానికి ఆర్థిక వనరులపై చర్చించనున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సంజీవని ప్రాజెక్టుతో ఆయుష్ వైద్య సేవలను అనుసంధానిస్తామని, ఇంటింటికి యోగాను చేరువు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఇంటింటికి యోగా, సంజీవని ప్రాజెక్టు, ఆయుష్ సేవల అనుసంధానం, భాగస్వామ్య సంస్థల సహకారంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట వ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అకాడమిక్ ఎక్సలెన్స్పై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన ఉండవల్లిలో జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 13.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా శుక్రవారంతో గడువు ముగిసింది. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించి వీలవుతుందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు అన్నారు. స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట పండుగ వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అపరమైన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవలను పరిగణనలో తీసుకుని ఆయన వారసత్వంతో ప్రజలకు ఉన్న అనుబంధం భావోద్వేగాన్ని దృష్టిలో ఉంచుకుని జయంతిని రాష్ట వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వరంగల్ సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పుల్ రైలు నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా సికింద్రాబాద్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆదివారం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ శ్రీధర్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

101.3 మరి బ్యూటిఫుల్ సాంగ్ మనమైతే వినేసాం గణేష్ ఫిలిం నుంచి రాజా మహారాజా అంటూ. మరి వినాయక చవితి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు కదా. అయితే చాలా దేశాలలో కూడా, అంటే మన దేశంతో పాటుగా మిగతా దేశాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు తెలుసా వినాయక చవితి నవరాత్రులు. మనం చవితి రోజున మాత్రం ఆ ఒక్కరోజు ఇంట్లో మాత్రం పూజించిన తర్వాత ఈవినింగ్కే నిమజ్జనం చేసేస్తాం. కానీ అపార్ట్మెంట్స్లో లేకపోతే మన వీధుల్లో ఎక్కడైనా వినాయక విగ్రహాలు పెట్టినప్పుడు ఇక థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే ఆర్ నైన్త్ డే వరకు కూడా ఉంచి అప్పుడు నైన్త్ డే నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు మన ప్రోగ్రాంలో మరి వినాయకుడికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే తెలుసుకోవాలనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా షేర్ చేస్తాను అవేంటో. అంటే ఈ 9 డేస్ పాటు చక్కగా పూజలు చేసుకుంటూ మరి స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆయన లైఫ్ హిస్టరీ గురించి, స్టోరీస్ గురించి, ఎలా ఉండేది ఏంటి, ఆ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మరి వాటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం. అలాగే విదేశాల్లో వినాయకుడి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ విశేషాలు. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వింటే చేస్తే ఉన్నారు. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ మహారథి ఫిలిం నుంచి అయితే వినేసాము. ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:15 అయిపోయింది. మనమైతే వినాయకుడి గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం అని అన్నాను కదా. ఆది పూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు అయితే ఉన్నాయండి. ఎన్నో పురాతన ఆలయాలు, అరుదైన విగ్రహ విశేషాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకుందామా. మరి వినాయకుడిని మనము ఏ టెంపుల్లో చూసినా జనరల్గా ఎక్కడైనా సరే గజానందుడిగానే ఆరాధిస్తాం. సో గజముఖంతోనే కనపడుతూ ఉంటారు. కానీ ఆయన మానవ ముఖంతో కనిపించే ఆలయం కూడా ఒకటి ఉంది తెలుసా. మరి అది ఎక్కడో కాదు, మన దేశంలోనే అనమాట. తమిళనాడులోని తిలతర్పణపురి అనే ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉంది. అది ఏకైక మానవ ముఖంతో కనిపించే వినాయకుడి ఆలయం అనమాట. మరి వినాయకుడు గజాననుడిగా మారక ముందు బాల వినాయకుడి రూపంలో కొలువు తీరిన ఈ ఆలయం అదనమాట ఇది. మరి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కట్టించిన టెంపుల్ అంటది. మరి వినాయకుడికి తొలి రూపం అయితే అదే కదా, బాల వినాయకుడి రూపం. కాబట్టి దీనికి ఆది వినాయక ఆలయం అని చెప్పేసి పేరు. సో చాలామంది కాశీ లేకపోతే అక్కడ తమిళనాడులో, ఇంకా తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎవరైతే సందర్శిస్తారో డెఫినెట్గా అంత గొప్ప పుణ్యక్షేత్రంగా దీన్ని కూడా దర్శించుకుంటారనమాట ఇక్కడ కూడా వెళ్ళి. సో చాలా ఫేమస్ అనమాట. వినాయకుడు మానవ రూపంలో కొలువు తీరిన ఆలయం అనమాట. సో ఇంకా చాలా ఉన్న విశేషాలు మాట్లాడుకుందాం. విదేశాల్లో ఉన్న వినాయకుడు విశేషాలు కూడా చెప్తారన్నాను కదా, ఈ సాంగ్ తర్వాత మాట్లాడతా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసు.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: భారతి ఎఫ్ఎం 101.3.
4: S1223 అయిపోయిన టైంలో చూస్తే మాత్రం మరి మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. మరి వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, విదేశాల్లో వినాయకుడి గురించి ఇప్పుడు చెప్తాను. ఇండోనేషియాలోని వినాయకుడు అనమాట. అంటే ఇండోనేషియాలో బ్రోమో అగ్నిపర్వత శిఖరంపై 7 శతాబ్దాల నాటి వినాయకుడు

విగ్రహం అయితే ఒకటి ఉంది. అయితే బ్రహ్మదేవుణ్ణి అక్కడి ప్రజలు స్థానిక భాషలో బ్రోమో అని పిలుస్తూ ఉంటారు. మరి అదే పేరు ఈ అగ్నిపర్వతానికి కూడా పెట్టుకున్నారు. సో ఆ అగ్నిపర్వతం మీద ఉందన్నమాట దాదాపు 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అంట. సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తులో ఉంటే 7,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మరి ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతాడు అని చెప్పేసి అక్కడి వారి నమ్మకం. అలాగే దీంతో పాటుగా శ్రీలంకలో కూడా అండి, శ్రీలంకలో కూడా చూసుకుంటే ఒక పురాతనమైన ఏకశిలా గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. మరి అడవులకు రక్షణగా ఉంటాడు అని చెప్పి భావించి ఈ విగ్రహాన్ని నెలకొల్పారంట. మరి అందుకే అడవీయ గణపతిగా అక్కడి వారు కొలుస్తూ ఉంటారు శ్రీలంకలో. మరి ఇదైతే సుమారు 12వ శతాబ్దం నాటిదంట. సూపర్ కదా. సో ఎప్పటివో ఎన్నో శతాబ్దాల క్రితం ఉన్న విగ్రహాలని ఇంకా కొలుస్తూ ఉండడం. అండ్ ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయక విగ్రహాలలో 3వ స్థానంలో అయితే ఉంది. సో శ్రీలంకలోని విగ్రహం సంబంధించిన విశేషాలు ఇవి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా చెప్తాను. ఇక కాసేపట్లో ఇప్పుడైతే సాంగ్ విందాం, తర్వాత 12:30కి వార్తలు అయితే వినేస్తారు, తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మరి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేయగల ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇప్పుడు వింటారు.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. 12:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఇందాక ఇండోనేషియాలోని వినాయకుడి గురించి మాట్లాడుకున్నాం, శ్రీలంకలోని ఒక పురాతనమైన ఏకశిలా గణపతి విగ్రహం గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? అది కూడా ఎక్కడో ఏదో దేశంలో కాదండి, మన దేశంలోనే, ఉత్తరాఖండ్ లో అనమాట. హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్ఖండ్ నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఉందన్నమాట ఒక ఆలయం. అదే వినాయకుడి ఆలయం. కలువా లేదా కేల్వా వినాయక ఆలయంగా పిలుస్తారనమాట దీన్ని. అయితే ఈ ఆలయం అయితే సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో అయితే ఉంది. అది కూడా మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఒక చిన్న ఆలయం అనమాట ఇది. సో సముద్ర మట్టానికి 14,500 కిలోమీటర్ల 500 అడుగుల ఎత్తులో ఉంది. సో మామూలుగా ఎవరైతే వాళ్ళు వెళ్ళలేరు, అక్కడికి చేరుకోలేరు, కేవలం పర్వతారోహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప సామాన్యులందరూ కూడా వెళ్ళడానికి అస్సలు సాధ్యమే కాదనమాట. సో ఎవరు వెళ్ళలేరు అదనమాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక ఆలయం. అండ్ ఇక వినాయకుడిని చూసి మనం చాలానే నేర్చుకోవచ్చు. సో ఏంటి, ఏం నేర్చుకోవచ్చు తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో జై చిరంజీవి సినిమా నుంచి సాంగ్ అయితే వినేసాం. వినాయకుడి సాంగ్స్ ఒకటా రెండా, అసలు ఎన్ని ఉన్నాయో కదా, చక్కగా ప్లే చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇళ్ల దగ్గర పందిర్లు పెట్టినప్పుడు మాత్రం చక్కగా దేవుడి పాటలే వేసుకోండి. చాలా మంది డీజే మ్యూజిక్లు అని చెప్పేసి చెవులు దద్దరిల్లిపోయేలాగా మ్యూజిక్స్ ఇప్పుడు కాదు నిమజ్జనం టైంలో ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు సినిమా. కాబట్టి దయచేసి అందరూ కూడా హెవీగా ఆ మ్యూజిక్స్ని పెట్టద్దు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, మనం న్యూస్లో కూడా చదువుతున్నాం కాబట్టి. చాలా లిమిటెడ్గానే ప్లే చేసుకొని వినండి. అండ్ ఇంకా మనం చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మొదటగా నేర్చుకునే శ్లోకం వినాయకుడిదే కదా, శుక్లాం భరధరం విష్ణుం అని చెప్పేసి. మరి చిన్నప్పుడు వచ్చిరని మాటలతో చక్కగా చెప్తూ ఉండేవాళ్ళం. అండ్ ఇంకా ఆయన స్టోరీస్ అన్నీ కూడా ఎన్నో విన్నాం, అండ్ వాటి నుంచి మనం చాలానే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది అవే. సో ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, నాయకుడిలాగా ఎలా ఎదగాలి, ఇలాంటివన్నీ కూడా మనం వినాయకుడి స్టోరీస్ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ప్రతి ఫెస్టివల్ కలిసిమెలిసి అందరూ ఐకమత్యంగా ఉండాలి, అండ్ మంచిని మనం అందరం కూడా స్వీకరించాలి, మంచినే అందరికీ పంచాలి. సో ఇలాంటి ఉద్దేశంతోనే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అలా మనం చేసుకుంటున్నాం ఏదైనా ఫెస్టివల్ అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా తెలుసుకోవాలంటా. సో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం అదే అందివ్వాలి. మరి ఇక వినాయకుడిని చూసి మనం నిజాయితీగా ఎలా ఉండాలో కూడా నేర్చుకోవచ్చు. అంటే పార్వతీదేవి నలుగుపిండితో ఒక బాలుడిని చేసి ప్రాణం పోసి తన ద్వారం ముందు ఎవరినీ లోపలికి రానికుండా చూడమని కాపలాగా పెట్టారు కదా. అయితే స్వయంగా పరమేశ్వరుడే వచ్చినా సరే నిజాయితీగా నిబద్ధతతో ఆ బాలుడు తనకు అప్పగించిన పనిని చేశాడు. మరి దీన్ని బట్టి మనమేం తెలుసుకోవచ్చంటే, సో మనకు చెప్పిన పని పూర్తిగా నిజాయితీతో నిబద్ధతతో చేస్తే మొదట్లో ఇబ్బందులైతే ఎదుర్కోవచ్చు, మన పైవారు మనల్ని అపార్థం అంటే అపార్థం కూడా చేసుకోవచ్చు. మనం అంత నిజాయితీగా వర్క్ చేసినా కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు స్టార్టింగ్లో, కానీ ఆ క్షణం మన లక్ష్యానికి చేరుస్తుంది అనేది మాత్రం మనం గమనించుకోవాలి. సో మనల్ని అపార్థం చేసుకుని కోపగించుకున్న వారే మళ్ళీ మనల్ని అనుసరిస్తారనమాట. సో డెఫినెట్గా ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి మనం నిజాయితీని కోల్పోకూడదు. సో ఇలాంటిది మాత్రం తెలుసుకోవచ్చు అనమాట దీని నుంచి, ఈ స్టోరీ నుంచి. అండ్ ఇంకొకటి కూడా ఉంది క్వాలిటీ, అది కూడా మాట్లాడతాను ఒక సాంగ్ తర్వాత విందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ భారతీయుడు సినిమా నుంచి వినేశాం కదా. నేను మీ ఆర్ చేతేజు అండ్ మైతే మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అయితే మనం వినాయకుడి నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నేర్చుకోవచ్చు. అంటే గజముఖం ఎలుక వాహనం చూసేవారికి పెద్ద విషయం అయితే కాకపోవచ్చు, కానీ వినాయకుడికి ఇవే పెద్ద బలాలు. ఆయన మీద ఆయనకి ఆత్మవిశ్వాసం అయితే ఎక్కువ. మరి తనకున్న వాటితోనే తనకిచ్చిన పనిని ఎలా చేయాలి అని మాత్రమే ఆయన ఆలోచిస్తారు. మరి అందుకే తనని తక్కువ అంచనా వేసిన చంద్రుడికి కుబేరుడికి ఆయన ముందు ఓడిపోయి వాళ్ళిద్దరూ ఓడిపోయి ఆయన అనుచరులుగా తయారయ్యారు. సో మనం ఎలా ఉన్నా సరే మన మీద మనకు నమ్మకం అయితే ఉండాలి. సో చేయాలనుకున్నది ఖచ్చితంగా చేయాలి. మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ మన బలాలని సైతం బలహీనతలని తిని చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అలా కాకుండా మనలో ఉన్న వినాయకుడు ఐ మీన్ మనం ఏంటంటే మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ మన బలాలని బలహీనతలను చేసుకుంటూ ఇలా లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా మనలో ఉన్న నాయకుడిని మనమే అణచివేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా హ్యాపీగా మనం ఆ స్వామి నుంచి ఏం నేర్చుకుంటున్నామో చూసుకుంటూ సో హ్యాపీగా ఈ వినాయక నవరాత్రులు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ నిమజ్జనం వేడుకలో పార్టిసిపేట్ చేసేవారు కూడా చాలా సేఫ్గా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. అదనమాట ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీ కరవు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరవు ప్రభావం, వ్యవసాయ ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేద తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో ఈరోజు మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సారూరు పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 450,508 రూపాయల విలువల చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. సమగ్ర చెత్త నిర్వహణ ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో మెగా సిగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ వద్ద కొత్త మున్సిపల్ కార్యాలయ భవన ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొని స్వయంగా పరిసరాలను అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దిన సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆల్బెడ్ నజుల మాతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగశేష భూషణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల తుది జాబితాను ఎంపీడో చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. 64 పోలింగ్ కేంద్రాల్లో 51,667 మంది ఓటర్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తెలపడే టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 1 గంట 11 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. ఇక ఈ రోజు నేషనల్ డాన్స్ డే అనమాట. సో డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈ రోజుల్లో ఇంకా ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో పిల్లలు అలా స్కూల్కి వెళ్తూనే మరొక ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకోవడం జరుగుతుంది. డాన్స్ అవ్వచ్చు, సింగింగ్, లేకపోతే ఇంకా స్విమ్మింగ్ అని, ఒక బ్యాడ్మింటన్ అని, ఏదో ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సరే మనకి మన బాడీకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. డ్యాన్స్ చేస్తే చాలు మనం ఎక్సర్సైజ్ చేసినట్టే కదా. చాలామందికి వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అది మనం నేర్చుకున్నట్టుగా ఉంటుంది, మన కల్చర్ని మనం గౌరవించినట్టుగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నట్టుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బాడీకి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఏదేమైనా నేను ఈరోజు ఆర్ట్ గురించి అని కాదు కానీ ఆర్ట్ అండ్ కామిక్స్ గురించి మాట్లాడదాం మీతో ఒకసారి అనుకుంటున్నాను. జనరల్గా చాలామందికి బొమ్మలు అంటే డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, స్టోరీస్ రాయడం అంటే ఇష్టం, క్యారెక్టర్స్ని సృష్టించడం అంటే ఇష్టం, ఇంకా డిజిటల్ ఆర్ట్ మీద ఆసక్తి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక గీత గీసామనుకోండి, అంటే ఒక ఆర్టిస్ట్ గీత గీస్తే దానికి ఒక భావం అయితే ఉంటుంది, ఒక బొమ్మలో ఒక కథ అయితే ఉంటుంది, ఒక కామిక్లో ఒక ప్రపంచం అయితే ఉంటుంది కదా. మరి మీకు కూడా ఇట్లాంటి డ్రాయింగ్ అవ్వచ్చు, స్టోరీస్ రాయడం అవ్వచ్చు, క్యారెక్టర్స్ని సృష్టించడం అవ్వచ్చు, డిజిటల్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇలా మీకున్న ఆసక్తిని ఒక చిన్న హాబీగా మాత్రమే ఉంచుకోకుండా సరైన శిక్షణ, సాధన, పోర్ట్ఫోలియోతో కనుక మనం క్రియేటివ్ థింకింగ్తో దాన్ని ఒక మంచి కెరీర్గా కూడా మార్చుకోవచ్చు తెలుసా. సో మనకున్న ఏదో ఒక హాబీని మనం ఒక కెరీర్గా కూడా మార్చుకునే ఛాన్స్ అనమాట. సో ప్రెజెంట్ డేస్లో మనం నేర్చుకోవాలి కానీ చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనం ఒకప్పుడు చూసుకుంటే కాలేజ్లో కొన్ని రకాల గ్రూప్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో కూడా చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి. సో ఈ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో మెయిన్గా మహిళలు, అమ్మాయిలకు కూడా ఎన్నో కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి వివరంగా ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్.

0: 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలిరోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 2వ మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢసంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ IFPRI అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలియజేస్తూ,
1: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000కు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ,
2: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్రమోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన

మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
7: అరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
8: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
7: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 1:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుంటున్నాం, ఆర్ట్ అండ్ కామిక్స్ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కళ అంటే కేవలం బొమ్మలు గీయడం మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఊహలను, కథలను చిత్రాల రూపంలో ప్రపంచానికి చెప్పే అద్భుతమైన ఒక భాష. మరి మనం చిన్నప్పుడైతే చదువు ఉంటాం కదా స్టోరీ బుక్స్. సో కేవలం స్టోరీ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు, కానీ పక్కన స్టోరీలో ఫన్నీగా కనిపించే క్యారెక్టర్స్ అంటే ఆ బొమ్మలు కనుక ఉన్నాయనుకోండి చూడ్డానికి, ఓకే మనం చదువుతున్న క్యారెక్టర్ ఇలా ఉంటుందా అని ఆ మనసులో ఊహించేసుకుంటాం. ఇక చందమామ కథలు, పరమానంద సుశీల కథ, సో ఇలాంటివి చాలానే మనం బుక్స్ చదువుకుంటాం. ఎన్నో కామిక్ బుక్స్ అయితే ఉన్నాయి మనకి. మరి మీకు కూడా ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అనే వాటి గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ చూసుకుంటే మనమైతే ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్ట్గా మారే అవకాశం, ఎలా దీన్ని ఆర్టిస్ట్ అనొచ్చు, ఇల్లుస్ట్రేటర్ కూడా అనొచ్చు. అంటే బుక్స్లో కానివ్వండి, మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా పిల్లల కథలు, ఇంకా డిజిటల్ కంటెంట్ కోసం చిత్రాలు, వీటన్నిటినీ కూడా రూపొందించే అవకాశం అన్నమాట. సో వీళ్ళనే ఆర్టిస్టులు లేదా ఇల్లుస్ట్రేటర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బుక్స్లో, మ్యాగజైన్స్లో, అడ్వర్టైజ్మెంట్స్లో, ఇలాంటి వాటిల్లో కొన్ని ఆర్ట్స్, డిజిటల్ ఆర్ట్ కంటెంట్ కోసం చిత్రాలను రూపొందిస్తూ ఉంటారు. సో వీటిని మనం చూస్తూ ఉంటాం. సో అంత న్యాచురల్గా వాటిని రూపొందించడం అనేది చాలా చాలా ఈజీ అయితే కాదు, కానీ ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. ఇక కామిక్ ఆర్టిస్ట్గా కూడా మీకు కెరీర్ చాలా బాగుంటుంది అనమాట. కామిక్ ఆర్టిస్ట్గా కూడా మారిపోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా కొన్ని క్యారెక్టర్స్ని డిజైన్ చేసి, ఇంకా కొన్ని స్టోరీస్ని, కామిక్స్ని సృష్టించి

ఇక కామిక్స్ అండ్ గ్రాఫిక్ నావెల్స్, వెబ్ కామిక్స్ ఇలాంటి రంగాల్లో కూడా కెరీర్ని నిర్మించుకోవచ్చు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఈ పనులన్నీ చేసే వాళ్ళని కామిక్ ఆర్టిస్ట్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొకటి కామిక్ రైటర్ అంటే, మీకు ఒకవేళ స్టోరీస్ రాయడంలో కానివ్వండి, క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడంలో కానివ్వండి, ఇంకా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ రాయడంలో టాలెంట్ ఉంటే కామిక్ రైటర్గా కూడా కెరీర్ కొనసాగించవచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా మరిన్ని ఉన్నాయి అవకాశాలు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడతాను, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా వింటూ. మరి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 1:40 అయిపోయింది కదా. మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. ఒంటరి ఫిలిం నుంచి సాంగ్ అయితే నేను ప్లే చేసేసాను, వినేశారు. ఇక నేనైతే మాట్లాడుతున్నాను ఆర్ట్ అండ్ కామిక్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాను కదా, అనేది మాట్లాడుతున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఆర్టిస్ట్. మరి డిజిటల్ ఆర్టిస్ట్ అనేది ఈ డిజిటల్ యుగంలో చాలా చాలా ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్ అనే చెప్పాలి కదా. డిజిటల్ డ్రాయింగ్, కాన్సెప్ట్ ఆర్ట్, ఇంకా ఇల్లుస్ట్రేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని అయితే ఇంట్లో ఉండే చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా యానిమేషన్ అండ్ క్యారెక్టర్ డిజైనర్, సో ఈ కోర్స్ ఐ మీన్ ఈ కెరీర్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. మనం సృష్టించిన క్యారెక్టర్స్కు యానిమేషన్ అనేది ఒక రూపాన్ని అయితే ఇస్తుంది కదా. మరి యానిమేషన్ నేర్చుకున్నాం అనుకోండి, ఫిలిమ్స్, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి రంగాల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా గేమ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మనమందరం చాలామంది వీడియో గేమ్స్ ఆడుంటాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు కూడా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఈ వీడియో గేమ్స్ కోసం కొన్ని క్యారెక్టర్స్ని డిజైన్ చేయడమేనమాట ఈ గేమ్ ఆర్టిస్ట్ అంటే. అండ్ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడమే కాకుండా వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ ఇంకా ఇతర విజువల్ డిజైన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసే ఫీల్డ్ అనమాట ఇది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దీనికోసం ఛాన్సెస్ కూడా ఉంటాయి. గేమ్ ఆర్టిస్ట్ కెరీర్ కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది కంటెంట్ క్రియేటర్. సో ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్గా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరి మీరే ఒక కంటెంట్ని సృష్టించుకొని జనాల్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా కామిక్స్, ఇల్లుస్ట్రేషన్స్, ఆర్ట్ ట్యూటోరియల్స్ ఇలాంటి కంటెంట్స్తో ప్రేక్షకులని సంపాదించుకోవచ్చు, మీ ఛానల్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది విషయం. అండ్ ఇంకా ఉన్నాయి విశేషాలు, మాట్లాడదాం, తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇస్ ధీర ప్రోగ్రామ్ వింటూ చేస్తున్నారు. పౌర్ణమి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరలో మనం మాట్లాడుకుంటున్నాం ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంకి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ గురించి. ఇంకా కొంతమంది హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ బాగా చేస్తూ ఉంటారు. మెయిన్గా ఇంట్లో మహిళలు అయితే చాలా ఈజీగా టక్కటక్క చేసేస్తూ ఉంటారు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా పెయింటింగ్స్ కానివ్వండి, ఇల్లుస్ట్రేషన్స్, కస్టమైజ్డ్ ఆర్ట్ వర్క్, ఇలాంటి వాటితో మీరే సొంతంగా ఆన్లైన్లో బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సొంతంగా క్రియేటివ్ బిజినెస్ ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళందరినీ క్రియేటివ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా మీకు డ్రాయింగ్ అండ్ ఆర్ట్లో స్కిల్స్ ఉన్నాయనుకోండి, టాలెంట్ ఉంది అనుకోండి, ఒక ఆర్టిస్ట్గా అంటే ఆర్ట్ టీచర్గా, వర్క్షాప్ ట్రైనర్గా లేదా ఆన్లైన్ ట్యూటర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. మరి వీళ్ళని ఆర్ట్ ఎడ్యుకేటర్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ విధంగా డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ డిజైన్ లేదా డిజిటల్ ఆర్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కేవలం ఒక హాబీగానే కాకుండా ఒక కెరీర్ అవకాశంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. మరి ఈ కెరీర్ను ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మరి ఫస్ట్ అండ్ అసలు డ్రాయింగ్ అండ్ స్కెచింగ్లో నైపుణ్యాలు పెంచుకోవాలి కదా. సో మెయిన్గా ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఇంకా దానిలో బెటర్గా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మరి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత డిజిటల్ ఆర్ట్ కోసం ఫోటోషాప్ చేయడం, ఇల్లుస్ట్రేటర్, ప్రోక్రియేట్ ఇలాంటి టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నీ నేర్చుకుంటూనే మీకు నచ్చిన రంగంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియోస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఫ్రీలాన్స్ వర్క్, ఇంటర్న్షిప్స్ కూడా లేకపోతే జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు చదవాల్సిన మెయిన్ కోర్సెస్ ఏంటి అంటే దీనికోసం, సో స్టార్టింగ్ నుంచే మీరు ఒక కెరీర్ ఆప్షన్గా ఈ రంగాన్ని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు చదువుకోవాల్సిన కోర్సెస్ ఏంటి, ఫైన్ ఆర్ట్స్. సో తెలుసు కదా మనకి ఫైన్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ ఆర్ట్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్, ఇంకా గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఇలాంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు అనుకున్న ఆ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో బెస్ట్గా కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది విషయం. అండ్ ఎప్పుడు చేసే రొటీన్ జాబ్స్, రొటీన్ లైఫ్ స్టైల్ ఇలాంటివి కాకుండా కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మనం కూడా కొత్త కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటూ

ఉంటే దెన్ మనకి మంచిగా కెరీర్ అయితే నడుస్తుంది. సో మీ చేతిలోని పెన్సిల్తో ఒక బొమ్మను మాత్రమే కాదు మీ భవిష్యత్తుని కూడా గీసుకోవచ్చు అనమాట. ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మీ అందరి కోసం నిన్ను చూడాలని ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:26 అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 2:30కి నేను ఈ రోజు సందర్శించిన క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. మరి మీరు కూడా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలంటే తెలుసు కదా, 8662488 నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేసు. మరి ఇక నెక్స్ట్ మీకోసం ఖైదీ నెంబర్ 150 నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ రోజు మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: మీరైతే పంపిస్తారు చూద్దాం. 8662488 14 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇంతకి ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శాసనాల ప్రకారం సో తొలి తెలుగు పదం ఏంటి, శాసనాల గ్రంథం తెప్పించండి అని ఏదో సినిమా విరూపాక్షలో అంటున్నట్టుగా కాదు కానీ, సో నేనైతే గ్రంథం గురించి అడగట్లా, జనరల్గా శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం అంట. సో జనరల్గా తెలుగులో ఉన్న పదాలన్నింటిలో తొలి తెలుగు పదం ఇదేనంట శాసనాల ప్రకారం. మరి అదేంటి ఆ పదం, దీనికి క్లూ కూడా కావాలంటే తర్వాత నేను ఇస్తా, కానీ ఈలోపు మీరు గెస్ట్ చేయండి ఏంటనేది. సో విన్నారు కదా, శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సందర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. శాస్త్రాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి అని అడిగాను కదా, చాలా మంది మెసేజ్లు పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. ఇప్పటిదాకా హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరికి వెల్కమ్ అని చెప్తూ సుమాని గారు పెడల నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా ఆన్సర్ ఇంకా రాలేదు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు వెల్కమ్ టు సందర్శనరి అని పెట్టారు. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, మీరు కూడా వెల్కమ్ అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, మెర్సీ, విజయ, శిరీష, లక్ష్మీ నరసింహ, యాజోజి, సక్కుబాయి మెసేజ్ చేశారు. సో ఇంకా వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్శనరి అని చెప్పి పెట్టేశారు. అంతే ఇంకా ఆన్సర్స్ రాలా. నెక్స్ట్ ఇక ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు మెసేజ్ పంపించారు. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కానీ ఆన్సర్ రాంగ్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ ఆన్సర్ మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఓకే, విజయ గారు కైలాస్, సాయి, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి మెసేజ్.

పంపించారు కరెక్ట్గా. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ్ పరమేష్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పసుపులేటి వెంకటరత్నం గారు, దార్విక్ అండ్ మోక్షిత్, దీక్షిత, కమల్ అండ్ వీళ్ళందరూ వింజమూరు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పెట్టి మళ్ళీ ఢిల్లీ టైప్ అయింది ఏంటో. ఓకే, కృష్ణ గారు ఆద్య, కృష్ణ ఆద్య అండ్ అపర్ణ చిరంజీవి కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలా. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మా పేరు దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంత్రావు, కరవతి, ప్రకాశం జిల్లా అని చెప్తూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్గా. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్ చేశారు అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, శ్రీహమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడర, కరెక్ట్ ఆన్సర్. నాగపు రంగారెడ్డి గారు ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఎర్రవెల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా, ఓకే, ఇందాక వచ్చింది కదండి కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ పెట్టారా? సో ఇది అన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇంకా ఇద్దరు ముగ్గురు ఇంకా టైపింగ్ అని వస్తుంది. సో ఇక ఆన్సర్ ఏంటో చెప్తాను. 2:42 అయిపోయింది టైం మాత్రం. సో శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం, ఓకే, ఏంటి అంటే నాగబు. సో నాగబు అనేది తొలి తెలుగు పదం అంట, నాగబు. సో ఈ ఆన్సర్ని అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే మెసేజ్ పంపించేశారు. ఇంకొక మెసేజ్ వచ్చింది సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే రంగారెడ్డి గారు కాదు, మీ పేరేంటి? వెంకటేష్, ఓకే, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. భోజనం చేశారా మేడం? థ్యాంక్ యూ, నమస్తే అంటూ కూడా పెట్టారు. ఎస్, చేసేసాను, థ్యాంక్ యూ. సో ఇవన్నమాట మెసేజెస్ అయితే నాగబో అని చెప్పేసి కరెక్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సో సెకండ్ క్వశ్చన్ ఏం లేదండి, చాలా సింపుల్. ఒక సామెత అయితే అడుగుతాను, సామెతలో ఒక చిన్న బ్లాంక్ ఇస్తాను, దాంట్లో మీరే ఫిల్ చేయాలి ఆన్సర్ని. సో కొంతమంది అంటూ ఉంటారు బతుకుంటే దీనిని తినైనా బతకచ్చురా అని చెప్పేసి. సో ఏంటి, ఏం తినైతే ఏం తిని బతకచ్చు? ఇది ఒక సామెత, బతుకుంటే దీనిని తినైనా బతకచ్చు అని చెప్పేసి అంటారు. అది ఒక సామెత, ఇంతకీ ఏంటది? సో మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించేసేయండి, తర్వాత క్లూ కూడా ఇస్తాను కావాలంటే, ఓకేనా? సో బతుకుంటే దీనిని తినైనా బతకచ్చు అంటారు, అదొక సామెత, అది ఏంటి? ఇంతకీ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114 నంబర్కి.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: కిక్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, రవితేజ గారు నటించిన కిక్ సినిమా. సో నిజంగా ఈ సినిమాలో కిక్కులు బాగా అసలు ఆయనకే సూట్ అయిపోతాయి కదా ఇలాంటి మూవీస్ అన్ని కూడా. మరి వింటూ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ ఇక నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, బతికుంటే దీనినైనా తినేసి బతకచ్చు అని చెప్పేసి ఒక సామెత. అంటే అది ఏంటి, ఏం తిని బతకచ్చు? కరెక్ట్గా ఆ వర్డ్ తెలిస్తే మీకు ఆన్సర్స్ పంపించేదండి అన్నాను కదా. మరి చూద్దాం. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెద్దపరమి నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

సరు. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎంతైనా సామెతలు మనకు బాగా తెలుసు అనమాట. అయితే సుమాని గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. మల్లేశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపురం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. దేవసేన ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగనూరు నుంచి గడియ శ్రీనివాసులు గారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష, కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం, కరెక్ట్ ఆన్సర్. సో ఇక నేను ఓన్లీ మీ నేమ్స్ చదివేస్తే సరిపోతుంది అనుకుంటా. అందరూ కరెక్ట్గానే పెట్టేశారు. ఇక నేమ్స్ అయితే చదువుతున్నాను, ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం. నెక్స్ట్ ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్, బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా, అనంతపూర్ నుంచి అనురాధ గారు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, తులసి, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, రామాంజనేయులు గారు ఫ్రమ్ గుత్తి, తర్వాత నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, విజయ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి. నెక్స్ట్ దుబాయ్ భాషా రామలకోట నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ, బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ బతికుంటే డాష్ తిని బతకచ్చు అని నేను అడిగితే బతికుంటే బఠానీలైనా తిని బతకచ్చు అని చెప్పేసి నాగర్ కర్నూలు నుంచి ఎండి ఫజల్ గారు మెసేజ్ చేశారు. బఠానీలైతే కాదు. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అండి అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నుంచి మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెసేజ్ తుమకూరి సుబ్బారావు గారు, రాజ్యలక్ష్మి గారు, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూటి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మాలియాల గారు, సంగీత, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాయుడుపేట టౌన్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ చేశారు ఎవరంటే సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు. నెక్స్ట్ ధార్విక్ అండ్ మోక్షిత్ ఫ్రమ్ నెల్లూరు, ఆన్సర్ తెలియదంట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, ఓకే. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తాన్ రావు, పెదమస్తాన్ రావు. తిరుపతి నుంచి శోభ గారు, మా పాప మీ ప్రశ్న విని బజ్జీలని చెప్పిందండి అంట శోభ గారు. బజ్జీలా? బ్రతుకుంటే బజ్జీలు తినేంత బతకచ్చా? నో. నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ అలా చేస్తారేమో కానీ పాత జనరేషన్ వాళ్ళు మాత్రం చెప్పిన సామెత అది అయితే కాదండి. ఇక ఆచార్య గారు, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ బోత్ ఆర్ సేమ్ మీనింగ్ వస్తాయి మేడం. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు లేదా బ్రతికుంటే ఇదైనా తిని బతకచ్చు, రెండు సేమ్ మీనింగ్ వస్తాయంట. కే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి మెసేజ్ పంపించారు, ఓకే. తర్వాత ఇంకొక మెసేజ్ లాస్ట్ అండ్ ఫైనల్, రాజేష్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టేశారు. మొత్తానికి సామెతల మీద మనకి బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. డి గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే,

ఎస్, ఆన్సర్ ఏంటంటే బతుకుంటే బలుసాకు తినైనా బతకచ్చు అంటారు. బలుసాకు అంటే నార్మల్ మనం తినే ఆకుకూరలు లాంటిదే అని అనుకుంటారేమో. ఆకుకూరలు సాగు చేయడానికి కొంచెం కష్టపడాలి, నీట్గా మెయింటైన్ చేయాలి వాటిని. ఈ బలుసాకు ఏంటంటే ఎక్కడంటే అక్కడ పొలాల దగ్గర మొలుస్తూ ఉంటుందంట. సో జనరల్గా అంటారు ఈ మాట సామెత, జస్ట్ బతుకుంటే బలుసాకు తినైనా బతకచ్చు అని చెప్పేసి. అదనమాట, బలుసాకు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, ఇప్పుడే కాదు న్యూస్ తర్వాత అడుగుతా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకొక విషయం, మనకి ఇప్పుడు 3 గంటలకి హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు అయితే వినేస్తారు తెలుగులో, ఒక 10 మినిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం మళ్ళీ సందర్శన డీలో కలుద్దాం. సరే, ఈలోపు ప్రశ్న అయితే వేసేస్తాను. మరి ఏంటంటే ఒక చిన్న సింపుల్ లాజికల్ క్వశ్చన్ లాగా అనమాట. 3 పిల్లులు 3 ఎలుకలను 3 నిమిషాలు పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలుకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో విన్నారు కదా, 3 పిల్లులు 3 ఎలుకలను పట్టుకోవడానికి 3 నిమిషాల్లో పట్టుకుంటే, అంటే 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో ఆలోచించండి, మీకు కూడా కావాల్సినంత సమయం తీసుకోండి. సో 3:10 తర్వాత మళ్ళీ కలుద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, అండ్ మీరు వింటున్నారు సందర్శనరీ ప్రోగ్రామ్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి

0: ప్రగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానేకా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది.

చెప్పింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో రెండు తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన రెండు సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచీ నగోయాలోని పలోమా మిజోహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్ పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహిళల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. 7వ పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్టం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను సుందరే సండేలో ఏం క్వశ్చన్ అంటే మూడు పిల్లలు మూడు ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది మరి దీనికి ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి ఇంకా స్టిల్ టైపింగ్ కొంతమంది ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అరగంట పడుతుందంట శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపరమి కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ మల్లీశ్వరి ఫనీంద్ర ఫ్రమ్ మార్కాపురం రాంగ్ ఆన్సర్ ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి రాంగ్ ఆన్సర్ కాదు కరెక్ట్ ఆన్సరే ఇక అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా సుమాని గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం రాంగ్ ఆన్సర్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్ నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం రాంగ్ ఆన్సర్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ రాజుల నుంచి భరత్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు రాంగ్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అంటూ బి ఆదర్శ్ గారు హిందూపురం సత్యసాయి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ ఆద్య అపర్ణ చిరంజీవి గారు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బ్రతుకుంటే బలుసాగైనా తిని బతకచ్చు అని చెప్తూ ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ పంపించారు సో ఇప్పుడు క్వశ్చన్ అయితే వినలేదు ఇంకా మీరు రాజారావు గారు పత్తికొండ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పత్తికొండ నుంచి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ నున్న నుంచి శోభారాణి గారు రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియాజ్ రుద్విక కరెక్ట్ ఆన్సర్ బువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు రాంగ్ ఆన్సర్ ఎమ్మిగన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు లక్ష్మీ గారు కరెక్ట్ ఆన్సర్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా ఉన్నాయండి మెసేజెస్ సో ఒక సాంగ్ తర్వాత మిగతా చదువుతాను ఈలోపు ఇప్పుడే మళ్ళా ట్యూన్ చేసిన వాళ్ళ కోసమైతే అడుగుతాను 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సో ఈ గ్యాప్లో మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్గా పెట్టి మళ్ళీ మళ్ళీ మీ మెసేజ్లే చదివించుకునేటట్టు అయితే చేయొద్దు ఓకేనా ఇట్స్ ఓకే రాంగ్ పెట్టినా పర్వాలేదు నేను కాసేపట్లో ఎలాగో రివీల్ చేస్తాను కాబట్టి సో పెట్టిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పెట్టద్దు సో విండి ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: అరే రే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకోయ్.

0: లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: కింగ్స్ సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా, మరి సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం, నేను మీ ఆర్జే తేజు. అయితే ఒక క్వశ్చన్, చిన్న లాజికల్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు నెక్స్ట్? ఇంకా చూసేస్తే 3 పిల్లలు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వెరీ ఈజీ. సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. చూద్దాం ఇంకా ఆన్సర్స్ పంపించింది ఎవరు. పెడన జోగులందర కాలనీ చప్పల రాజు గారు, కరెక్ట్ ఆన్సర్, నమస్తే అండి తేజు గారు, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఇది అని చెప్తూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరెంపూడి నుంచి తుమ్మకూరు సుబ్బారావు అండ్ రాజలక్ష్మి, 100 నిమిషాలు పడుతుందా? రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి, కానీ రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రసూన ఫ్రమ్ గచ్చిబౌలి, కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు నాయుడుపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలీ, కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, రాంగ్ ఆన్సర్. ఎం నరేష్ రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజి సక్కుబాయి ముసాబయట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ తేజు గారు అంటున్నారా, థ్యాంక్ యూ. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూరు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రాయల రమేష్, కరెక్ట్ ఆన్సర్. మాయల సంగీత ముంబై నుంచి, మాలయాల సంగీతనా, ఓకే ముంబై నుంచి, కరెక్ట్ ఆన్సర్. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, రాంగ్ ఆన్సర్ అండి. బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ, రాంగ్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, రొంపుచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన కృష్ణ, బట్ రాంగ్ ఆన్సర్ అండి. సుభాషిణి ఇన్నమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రేవతి రాజశేఖర్ కూడా సేమ్ మెసేజ్ అన్నమాట అది. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. ఆయన్ని గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవి గారు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి, 1 అవర్ 20 మినిట్స్ అంటున్నారా? కాదండి. ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మోలకాల్మూర్ తాలూక్ కర్ణాటక అని చెప్తూ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఎంత ఈజీగా అడిగినా కొంతమంది మాత్రం కన్ఫ్యూజన్లో రాంగే పెట్టేస్తున్నారు, విన్న తర్వాత అబ్బా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, రాంగ్ ఆన్సర్ అండి. మురళీ గారు చిత్తూరు నుంచి మెసేజ్ పంపించారు, కె మురళీ గారు, కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి?

ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. మూడు పిల్లులు మూడు ఎలకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు టైం పడితే, అంటే 3 నిమిషాల్లో 3 ఎలకల్ని పట్టుకున్నాయి అంటే 100 పిల్లులు 100 ఎలకల్ని కూడా 3 నిమిషాల్లోనే పట్టుకుంటాయి కదా. సో అక్కడ నిమిషాలు ఇవన్నీ కాదు, కానీ టైం ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పిల్లికి 3 మినిట్స్ టైమే పడుతుంది, 100 పిల్లులకి 3 మినిట్స్ టైమే పడుతుంది, అదనమాట విషయం. సో మొత్తానికి 3 నిమిషాలు ఎలకలన్నీ దొరికిపోతాయి, అది విషయం. సో మేడం నా ఆన్సర్ ఇది అని చెప్తూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ 3 మినిట్స్ అని చెప్పేశారు. మొత్తానికి అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. 3:26 అయిపోయింది కా. ఒక చిన్న జీకే క్వశ్చన్ లాంటిది, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను, ఆ తర్వాత మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం నేను అడిగేస్తాను, మీరు ఆన్సర్స్ చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను అడగబోయేది,

సో మీరు మెసేజ్ లో నేను చదివేటప్పుడు సరిగ్గా వినకపోతే మీ పేర్లు వచ్చాయా లేదో కూడా మీకు కన్ఫ్యూజన్ లో మీ పేరు రాలేదని అనుకుంటారు, కానీ నేను అందరి పేర్లు మిస్ అవ్వకుండా చదివేశానండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మాత్రం నాకు మేడం నా పేరు చదివారా అని పెడుతున్నారు. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పెట్టేశారు, నేను చదివేశాను కూడా. శ్యామ్ గారు కల్లూరు నుంచి 3 మినిట్స్ అని చెప్పారు, ఇందాకే చదివేశాను. ఓకే దెన్, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవతల తల్లి పేరు ఏంటి? సో దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, దేవతలందరికీ కూడా తల్లి ఎవరు? సో ఆవిడ పేరేంటి తెలుసా మీకు? తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసేయండి. ఎలా? 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఓకే, ఇతో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఇక మనమైతే ఉన్నాం సందర్శిస్తున్న ఈ ప్రోగ్రాంలో కృష్ణం వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 3:33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక చాలా స్పీడ్గా టైం అయితే అయిపోతుంది కదా. నేను అడిగాను ఒక క్వశ్చన్, దేవతల తల్లి ఎవరు? సో మీరు వినే ఉంటారు పేరు. సో జస్ట్ 3-లెటర్ వర్డ్ అంతే. సో దేవతలందరికీ ఆమెనే తల్లిగా చెప్తూ ఉంటారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. సో మోస్ట్ అందరూ కూడా మెసేజెస్ అన్నీ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి సో స్పీడ్గా మీ పేర్లు మాత్రం చదివేస్తాను, ఇన్ కేస్ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని మెన్షన్ చేస్తాను, సరేనా? సో వింటూ ఉండండి. పడిన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూర్, తర్వాత లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలీ, ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి, మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా, మంగళగిరి జయలక్ష్మి గారు మంగళగిరి నుంచి, నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, విజయ్ కైలాస్ సాయి కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, వినతానా ఆన్సర్ కాదండి, ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పెట్టారు. తర్వాత ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, నెక్స్ట్ నిఖిల్ అండ్ భరత్ రాజోలి నుంచి, మార్కాపూర్ నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ గారు, ఫాతిమా గారు, కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూర్ తాలూక్ కర్ణాటక, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, బి ఆదర్శ్ హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు,

భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాలయాల గారు సంగీత, మాలయాల సంగీత ఫ్రమ్ ముంబై, బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ. బట్ రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. నెక్స్ట్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కళ్యాణ్ కుమార్ గారు ఫ్రమ్ రామకుప్పం, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు. నెక్స్ట్ మెసేజ్, థ్యాంక్ యూ అంటూ శ్యామ్ గారు ఫ్రమ్ భీమవరం, ఎమ్మిగన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మీ గారు, దోర్నాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాపల్లి విలేజ్, స్వప్న, హాయ్ మేడం ఐఎమ్ స్వప్న అని చెప్తూ మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత కే మురళీధరన్ ఫ్రమ్ చిత్తూర్, ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాయుడుపేట నుంచి, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, కే రవీంద్రరెడ్డి ఫ్రమ్ సర్వేపల్లి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనూజ్, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజేష్ అంబికా ఫ్రమ్ ప్రేమ్ సాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర, కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూర్, షబీనా గారు మెసేజ్ చేశారు, కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, గోపాలకృష్ణ ఫ్రమ్ నెల్లూర్, పార్వతీదేవి అంటున్నారా, కాదండి, గద్వాల జిల్లా నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా, కోనసీమ జిల్లా మోరిపాల నుంచి పంటతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవని గారు, గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వీళ్ళందరూ దేవరపల్లి ఆత్మకూరు మండలం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోని అని చెప్తూ మెసేజ్ చేశారు, శ్యామశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, సందర్స్ నదిలో లేట్ జాయిన్ అండి నేను, బట్ ఆన్సర్ విషయానికి వస్తే అని చెప్తూ కరెక్ట్గా పెట్టారు, లేట్ అయినా లేటెస్ట్గా ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పెట్టారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం కరెక్ట్ ఆన్సర్, ఆదిత్య గారు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్, బివి సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్ హాయ్ అని మాత్రమే పెట్టారు. ఓకే, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, గడ్డ మంకయ్య గారు ఫ్రమ్ మందరపల్లి నెల్లూరు జిల్లా, కళ్యాణ్ కుమార్ ఫ్రమ్ రామకుప్పం, చంద్రశేఖర్ షాఖాపూర్ వెనపత్తి డిస్టిక్ నుంచి, మొలాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా, నాగరాజు ఫ్రమ్ పెడన, కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామల, ఇక రుక్మిణి గారు ఫ్రమ్ విజయవాడ, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ మెసేజ్, సుభాషిణి ఇనమడుగు నుంచి నెల్లూరు నుంచి పంపించారు, తర్వాత రేవతి, రాజశేఖర్ వీళ్ళు కూడా సేమ్ ప్లేస్ అన్నమాట. ఈరోజు షో చాలా బాగుంది, ఇంకా అయిపోలేదుగా. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మీ, నరసింహ వీళ్ళందరూ మెసేజ్ పెట్టారనమాట. ఓకే దెన్, సో ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టారు, కొంతమంది మాత్రం రాంగ్గా గెస్ చేశారు. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చెప్తాను, దేవతల తల్లి ఎవరు అంటే,

ఎస్, దేవతల తల్లి అదితి. సో అదితి దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తారు, దేవమాత అని పిలుస్తారు. అండ్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా దేవతల తల్లులు అని కూడా పిలుస్తారనమాట. గ్రామ దేవతల్ని కూడా అంటే మన తెలుగు సంస్కృతి మరియు జానపదాలలో జనరల్గా దేవతల తల్లి లేదా గ్రామాలను రక్షించే శక్తి రూపాలను సాధారణంగా గ్రామ దేవతలు అని చెప్పి పిలుస్తాం. కానీ జనరల్గా హిందూ పురాణాలలో దేవతలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు అంటే అదితి, ఇదన్నమాట పేరు. నెక్స్ట్,

అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసేసారు. ఇక మరి చూద్దాం, నెక్స్ట్ ఒక సాంగ్ అయితే వినిపిస్తాను. కానీ ఈలోపు ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం, ఫిలిం రిలేటెడ్ అనమాట. మన నాగ చైతన్య గారు, సునీల్ గారు కలిసి ఒక సినిమాలో నటించారు, ఇద్దరు బ్రదర్స్గా ఆర్ ఫ్రెండ్స్గా ఆర్ హీరోస్గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాగ చైతన్య అండ్ సునీల్ కలిసి నటించిన సినిమా ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఏ సినిమా నుంచి సాంగ్ వినేసాం తెలుసు కదా, ఒకే ఒక్కడ ఫిలిం నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు. 3:48 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, సందర్శనరి ప్రోగ్రాంలో మనమున్నాం. ఏకంగా 62 మెసేజెస్ అయితే వచ్చేసాయన్నమాట నాకు. మొత్తానికి ఇంతలో సినిమా నాలెడ్జ్ బాగానే ఉంటుంది మనకి. సో సునీల్ అండ్ మన నాగ చైతన్య గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగాను కదా, కళ్యాణ్ కుమార్ అండ్ తేజ రామ్ ఫ్రమ్ మిట్టపల్లి. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, అందరూ కూడా కరెక్ట్గానే పెట్టేశారు. సో మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను, ఒకవేళ రాంగ్ ఎవరైనా చెప్తే వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు రాంగ్ అని. ఓకేనా? సో పెడన జోగనిందర కాలనీ నుంచి చప్పలరాజు గారు, లక్ష్మీదేవి గారు, హేమలత గారు ఫ్రమ్ రాజోలి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట గ్రామం నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా, సుమాని గారు ఫ్రమ్ పెడన, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, ఇక శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంబిచెల్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ అండ్ మోహన్ కృష్ణ, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, రాజూరు నుంచి జయన్న గారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, లక్ష్మీ గారు గొల్లపూడి నుంచి, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, స్వప్న, మీ ఊరు పేరు అయితే మెన్షన్ చేయలేదు, ఓకే స్వప్న గారు. తర్వాత రాజోలు నుంచి నిఖిల్ అండ్ భరత్ రాహిత్య, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా గారు, విజయ్ కైలాష్, సాయి కృతిక ఫ్రమ్ మారుతినగర్ అనంతపురం, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా, ఎంఎస్ దుర్గారావు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కర్నూలు డిస్టిక్ గోనగండ గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి, తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా, దోర్నాల బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్ బనస్థలిపురం, బీవి సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం, అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నాగేంద్రప్ప ఉడేవు మోల్కల్మూర్ తాలూక్ కర్ణాటక, తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్,

గోపాలకృష్ణ అండ్ లలిత ఫ్రమ్ కమలా సూర్య ఫ్యామిలీ అందరు కూడా పంపించారు. నాగరాజు గారు ఫ్రమ్ పెడన. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ అండ్ తనోజ్. నెక్స్ట్ మెసేజ్ మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా. మలాంబి గారు కర్నూలు బాలాజీనగర్ నుంచి. గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపిచెర్ల దొడ్డదేవరపల్లి నుంచి మెసేజ్ పంపించారు. చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, కొల్లిపారు నుంచి మస్తానమ్మ గారు, మండూరు లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి, చీరాల నుంచి ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చీరాల నాయుడుపేట. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. నెక్స్ట్ షబీనా గారు మెసేజ్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, హర్షిత అండ్ హేమశ్రీ ఉండవల్లి జోగులమ్మ గద్వాల్ డిస్టిక్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే హాట్సో హాస్కోటే తాలక్ వాగట విలేజ్ సురా ఎలక్ట్రానిక్స్ మునియప్ప అని చెప్పి మెసేజ్ పంపించారు. మీ ఊరు పేరైతే అర్థం కాల. కె రవీంద్రరెడ్డి దర్వేపల్లి, సర్వేపల్లి కదా, ఎస్ బదులు డి పడింది. నెక్స్ట్ ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవి, సక్కుబాయ్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం. విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్ పెడల్ నుంచి, రామకృష్ణ కాలనీ నుంచి, నరసన్న శివగంగ. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి. ఓకే నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్. కీర్తిక అండ్ లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, సుభాషిణి సాగా ఇనమడుగు నెల్లూరు నుంచి. తర్వాత డి గోవర్ధనరావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట మొత్తం కూడా, దాదాపు 65 దాకా చదివా. తేజు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తాను త్వరలోనే. ఓకే దెన్. సో వచ్చిన మెసేజెస్ అయితే చదివేశాను కదా, మరి ఇంతకే ఆన్సర్ ఏంటంటే తడాకా. ఇందులో తడాకా సినిమాలో నాగ చైతన్య, సునీల్ ఇద్దరు కలిసి బ్రదర్స్గా నటిస్తారు. పెద్దబ్బాయి సునీల్, చిన్నబ్బాయి నాగ చైతన్య. మరి ఈ సినిమా నుంచి మీ అందరి కోసం ఫైనల్గా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఈరోజు మన సందర్శనరీ ప్రోగ్రాంలో. ఇది ఇవాళ మన సందర్శనరీ. సో నెక్స్ట్ వివిధాలు కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను ఆయన అందించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి పారి

పారిశ్రామిక ప్రాంతం నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు నిర్వహించారు. అనారోగ్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. స్వర్ణాంతర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం, శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు బీచ్, కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జూలై నాటికి పీఎం కిసాన్ కింద 400,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: కృష్ణా తీరాన వెలిసి,
4: పంగాటి సీమలో మెరిసి,
3: గోదావరి ఒడ్డున విరిసి,
4: విశాఖ తీరాన చేరి,
3: అంచెలంచెలుగా ఎదిగి,
4: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
3: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
5: You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక్కడ టైం ఎగ్జాక్ట్లీ 4:35 అయిపోయింది. సో వివిధాలో వచ్చేసాం కదా. మరి ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ సాంగ్స్. మరి ఈ రోజు మనం ఎవరి పాటలు విందాం? హీరోయిన్ సిమ్రన్ గారి పాటలు. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో. సో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం. అలాగే తమిళ్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి సిమ్రన్ గారు నటించిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీకోసం బావనచ్చాడు ఫిల్మ్ నుంచి ప్లే చేస్తాను, తర్వాత ఇంకా నువ్వొస్తావని, డాడీ, నరసింహనాయుడు. సో వరుసగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 4:21 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరోయిన్ సిమ్రన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటూనే చేస్తూ ఉన్నారు కదా. ఇక నరసింహనాయుడు నుంచి అయితే మా మంచి సాంగ్ అయితే వినేసాం. నిజంగా బాలకృష్ణ గారిది సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో నుంచి ఒకటైతే వినేసాం. నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ సినిమాలో సిమ్రన్ గారు నటించిన పాట మనందరి ఫేవరెట్ సాంగ్, మొన్న కనిపించావు మై మర్చిపోయిన సాంగ్ కదా. సో ఈ పాట చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట చూడ్డానికి అండ్ వినడానికి కూడా అని మనందరం ఫీల్ అవుతాం. మరి మీ అందరి కోసం ఈ పాట అయితే వచ్చేస్తుంది. తర్వాత మన వెంకీ సిమ్రన్ గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి అందులో నుంచి కూడా ఒక మంచి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కలిసి ఉందాం సినిమా నుంచి వచ్చేస్తుంది ప్రేమతోరా. సో ఇవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 పిఎం. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

నెలసింది వెన్నెల. హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల రొటీన్ కూడా మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి.

పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తినడానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంట వెంటనే మార్పులు వస్తే వారేదో విషయం గురించి వరి అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ చిన్నారి తన హెల్త్ గురించి మరింత కాన్షియస్ గా ఉందా? హెల్త్ కి సంబంధించిన సమస్య వచ్చిందేమో అని కంగారు పడుతుందా? తన బాగోగుల గురించి తరచూ మీ నుంచి భరోసా కోరుతుందా? అయితే ఈ మహమ్మారిన బారి పడతామేమో అన్న టెన్షన్ మీ చిన్నారిని ఇబ్బంది పెడుతుందని గమనించాలి. స్ట్రెస్ కి గురైన కొంతమంది పిల్లలు తమ పక్కనే ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాని లేదా తోబుట్టువులు గాని తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారా? అయితే వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్టు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు మళ్లీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారి స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ను వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి. వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా కానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు

0: వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు, అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్ యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది, అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్, అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలుంటే బాగుంటుంది అనిపిస్తుంది, బాగుంటే సరిపోదు, వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా బల్లబుద్ధి మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడేస్తారు, చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్లో ర్యాండమ్గా చూసినా కానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు, అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు, అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్? వెల్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశ యువత సామర్థ్యానికి, వారి సత్తాకు దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థే ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్ల కదా ఇప్పుడు చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా ఈరోజు ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలకు, కొత్తగా ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈరోజు విశాఖపట్నంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని పొరపాట్ల కారణంగా అభ్యర్థుల ఎంపికలో సమస్య తలెత్తితే వెంటనే పార్టీ హైకమాండ్కి తెలియజేయాలని, స్థానిక ఎన్నికల్లో ఆయా వార్డుల వారీగా నాయకత్వం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21-22 తేదీలో 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను కడప బైపాస్తో అనుసంధానించే రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ ప్రాజెక్టుకు 304.44 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక వస్తువులు, పారిశ్రామిక అభివృద్దికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితిక ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. 4 జట్లు తలపడి ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:05. మరి ఈ టైంలో గీత్ గాథ చల్ అంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్లో వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరిక స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ గీత్ గాథ చల్ ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బాగీ 2 మరియు బాద్షాహ్. మరి ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ గాథా చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి నెక్స్ట్ మీకు వస్తారబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ భూమి మరియు కమాండో 2. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో హలో, 1 2 3 చెక్. होने वाले मियां के तारीफों के पुल बांध रहे हैं, होने वाले मियां के तारीफों के पुल बांध रहे हैं. बारात कम लगता है, खुले सांड खड़े हैं. ऐसे भी क्या हीरे जड़े हैं, दर्शन छोटे बस नाम बड़े हैं.

0: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హే ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం గీత్ కథ చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తావు. నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ చెన్నై ఎక్స్ప్రెస్ మరియు జాలీ ఎల్ఎల్బి 2. ఈ మూవీస్ చెప్పబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న గీత్ కథా చల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ ఇది రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే అదో పెద్ద హోదా అని, అదే సమయంలో దేశానికి సేవ చేయటమే ఉద్యోగ నిర్వహణ అనుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. 20వ రోజ్గార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్ట్ స్టేడియంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 మంది అభ్యర్థులకు కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సినిమా, టీవీ, నాటక రంగాలకు ఇచ్చే నంది అవార్డు ప్రదానోత్సవాలను డిసెంబర్ 15 నుంచి జనవరి 18 లోపు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నాటకోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలోను, టీవీ అవార్డు ప్రదానోత్సవాలను తిరుపతిలోను, సినిమా అవార్డు ఉత్సవాలను విశాఖ లేదా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే గరుడు వాహన సేవను పురస్కరించుకుని టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించి తగిన సూచనలు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియానం నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రంపచోడవరం పీఓ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. ఏపీ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో మహాకవి పద్మభూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి తోడ్పడే లక్ష్యంతో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24న నెల్లూరులో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21-22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో అల్బెండజోల్

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటి చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ న్యూస్ సబ్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ పెద్ది. ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పేదలకు సొంతిల్లుండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్ధిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
2: 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీదే హక్కు మీది కాదు, ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లు ఉంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
1: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి

0: రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027 పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ నీళ్ళ నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే, పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభం అని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13న ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: భారత్ కి ఆజాది కే 75 వర్ష కా హై, ఆజాది కే అమృత్ కాల్ కా హై. ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ

తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆది సేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆది సేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛతా అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మనమంతా ఇప్పుడు మాట్లాడుకోబోతుంటాం. మరి ముందుగా నేను మీకు చెప్పబోతున్నటువంటి ఆ విషయం ఏంటంటే భయ్యా, చాలాసార్లు మన స్నేహం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటూ ఒక రేంజ్ భారీ ఎలివేషన్ ఇస్తూ ఉంటాం. స్నేహమేరా జీవితం అంటాం, స్నేహమేరా శాశ్వతం అంటాం.

మాటల్లోనూ పాటల్లోనూ కోటలు దాటలు చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇలా స్నేహం గురించి ఒకరంటే ఒకరు ఏంటారో గొప్పగా చెప్పుకోవడం మనకి సాధ్యమే, మరి జంతువులకి కాదంటారా? ఆ కాదు అన్న మాటని సాధ్యం చేయడం కోసమే ఒక జీవి ఉందండి. అది స్నేహానికి ఎంత వాల్యూ ఇస్తుందంటే భయ్యా, ఈ సీ వాటర్స్ అనేటువంటి ఒక జంతువు ఉంది భయ్యా, అంటే మనకి ఈ సముద్రాల్లో ఉన్నటువంటి వాటిల్లో కనబడుతుంటాయి కదా ఈ జంతువులు. ఇవి నిద్రపోయేటప్పుడు ఒకదాని చేతుల్లో ఒకటి పట్టుకొని మరీ నిద్రపోతూ ఉంటాయట. ఎందుకంటే ఒకవేళ నిద్రలో ఉన్నప్పుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండాలని ఇలా ఒకదాని చేతిలో ఒకటి చేయి వేసి మరీ నిద్రపోతాయట. అంటే అందరం కలిసి ఒక చోట ఉండాలి అనేది, ఫ్రెండ్స్ని కోల్పోకూడదు అనేది వీటి యొక్క ప్రధాన ఉద్దేశమట. చూసారా భయ్యా, మనుషులకే కాదు జంతువులకు కూడా కాస్త స్నేహబంధం అనేది చాలా బలంగా ఉంటుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఒక మంచి మంగళకరమైన పాట వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం లెనిని మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ బేసికల్గా మనకు కొన్ని విషయాలు తెలుసు. అందులో కొన్ని రకాల పురుగులు అలాగే జంతువుల యొక్క కళ్ళు చీకట్లలో మెరుస్తూ ఉంటాయి అని ఆల్రెడీ మనం చాలా చోట్ల చూసాము, విన్నాము, చెప్పుకుంటూ ఉంటుంటే చెబుతూనే ఉంటాము. కానీ నిజానికి మనిషి శరీరం కూడా చీకట్లలో ప్రకాశిస్తుందట, ఈ విషయం మీకు తెలుసా? కనీసం ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నారా, చీకట్లలో మన దేహం కూడా

లైట్ల బిట్ట కాంతిని కాస్త ప్రకాశిస్తుంది అని. లేదు భయ్యా, ఎప్పుడు మనకు అనిపించాలి, నీకేమో అనిపించింది అంటారా? అబ్బే, ఈ విషయం మానవులకు తెలుస్తుంది కానీ దాన్ని గుర్తించలేం మనం. ఎందుకంటారా, చెప్తా అది కూడా ఎందుకో. ఆ కాంతి తీవ్రత మన కంటికి కనిపించాలి అంటే చాలా కష్టం అంట భయ్యా. ఎందుకంటే 1000 రెట్ల కన్నా చాలా తక్కువగా ఉంటుందట మన చూపు దాన్ని గుర్తించాలి అంటే. సో అంత 1000 రెట్ల తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనము చూడలేమట. మరి ఎవరు చూస్తుంటారు అంటే, సహజంగా జంతువులకి, అది కొన్ని రకాల జంతువులు ఉంటాయి చూసారా, ఆ జంతువులకి అలాగే కొన్ని రకాల పురుగులకి మనం చీకట్లలో కూడా కనిపిస్తామట, అదనమాట సంగతి. సో ఇదేదో కొంచెం కొత్తగా అనిపించింది కదా, అందుకే మీకు చెప్పేశానమాట. మీరు కూడా ఎవరైనా ఉంటే పక్కన చెప్పేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మర్చిపోవడం అన్నది మనిషికి దేవుడిచ్చిన వరం అని అంటూ ఉంటారు. అది మనుషులకి ఏమో కానీ కొన్ని రకాల జంతువులకి జీవులకి మాత్రం నిజంగా వాటి వల్ల మనకైతే చాలా అదృష్టమే భయ్యా. ఎందుకంటారా చెప్తా, అది ఎందుకంటే ఈ ఉడతలు నేను చూసారు భయ్యా, ఈ ఉడతలు వాటి విషయంలో మాత్రం అది మనకు గొప్ప వరమే. ఎందుకంటే ఉడతలు ఒక్కోసారి వాటి ఆహార గింజలు ఉంటాయి చూసారా, వాటిని భూమిలో దాచిపెట్టి ఎక్కడ పెట్టాయో మర్చిపోతూ ఉంటాయి. పాపం అలా మర్చిపోయి మరలా కొత్త గింజల్ని వెతుక్కొని వాటిని తిని ఇంకో చోట పెట్టి మళ్ళీ మర్చిపోతూ ఉంటాయి. అలా మర్చిపోయిన గింజలని ఏమవుతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ల పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఉన్నాయి చూసారా, వాటిలో చాలా వరకు అలా ఉడతలు మర్చిపోయిన గింజల నుంచి వచ్చిన చెట్లే. చూసారా, మరి ప్రకృతికి మనకి ఈ ఉడతల వల్ల ఉండే చిన్న మతిమరుపు వల్ల ఎంత గొప్ప ఉపయోగం ఉందో. అందుకే అంటారు ఒక్కోసారి మర్చిపోవడం కూడా చాలా గొప్ప విషయమే అని. ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తుంది నిజంగా అది గొప్ప విషయం అని. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం లవ్ ఇన్సెన్స్ కంపెనీ మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ఎన్నింటినో వింటూ ఎంజాయ్ చేశాం కదా. మరిక నేనైతే ఈనాటి కృష్ణ తీరానికి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం మనసును మనసైలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకంలో భాగంగా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను సీఎం పంపిణీ చేశారు. విజయవాడలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాకవి బోయి భీమన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అర్హులైన కళాకారులు అందరికీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఐడి కార్డులు అందిస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని, 100% స్ట్రైక్ రేట్తో విజయాలు సాధిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమై మాట్లాడారు. జపాన్లోని ఐచి నగోయాలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాలోమా మిజుహో స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో భారత బృందానికి పతాకదారులుగా కబడ్డీ ప్లేయర్ పవన్ సెహరావత్, ఒలింపిక్ పతక విజేత మనుభాకర్ వ్యవహరించారు. వీరిద్దరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని ముందుండి నడిపించారు. రాబోయే పండుగల సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు 6 నుంచి 25 వరకు ప్రతి మంగళ బుధవారాల్లో రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని, కొత్తగా ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
5: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
4: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
5: భారత్

0: आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है। आज करीब आधे रिकॉग्नाइज्ड स्टार्टअप टीयर टू और टीयर थ्री शहरों में है, यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है।
1: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం, గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎస్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్షరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షార్ట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది.

నెట్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పతకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడెంట్ సమయం చూస్తే 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసు అంటూ సినీ క్విజ్ గేమ్ షో ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. మరి ఈరోజు మన మనసును మనసైలో నేను కొన్ని ఫేమస్ సినిమా డైలాగుల గురించి చెప్తాను. ఆ డైలాగుల గురించి నేను అడిగే ప్రశ్నలు

ఎపిసోడ్కి మీ నుంచి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. మరి నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం చెప్పాలి అంటే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీకు తెలిసిన సమాధానం, మీ పేరు ఊరు జత చేసి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉన్నది. ఆ డైలాగ్ కూడా ఏమిటి అంటే, అల్లుడు సీజన్ లాంటివాడు, వస్తాడు వెళ్ళిపోతాడు, కానీ మనవడు చెట్టు పాతుకుపోతాడు అంటూ మన బ్రహ్మీ గారు ఈ డైలాగ్ ఏ చిత్రంలో చెప్పారు? క్వశ్చన్ మరొకసారి, అల్లుడు సీజన్ లాంటివాడు, వస్తాడు వెళ్ళిపోతాడు, కానీ మనవడు చెట్టు పాతుకుపోతాడు అంటూ మన బ్రహ్మానందం గారు ఈ డైలాగ్ని ఏ చిత్రంలో చెప్పారు? మీకు తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనస్సున మనసైలో. ఇందకడ ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? అల్లుడు సీజన్లో అంటాడు, వస్తాడు వెళ్ళిపోతాడు, కానీ మనవడు చెట్టు పాతుకుపోతాడు అంటూ మన బ్రహ్మానందం గారు ఈ డైలాగ్ ఏ మూవీలో చెప్పారు అని అడిగాను. దానికి గారు మన మిత్రులు పంపించిన మెసేజ్లు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ సుమని పెడర నుంచి, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అన్వర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు, వలైకుం అస్సలాం జీ. నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్తో. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్తో. ఎమ్మిగనూరు నుండి గడిగ శ్రీనివాసులు, లక్ష్మి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్.

బెంగళూరు నుంచి గిరిజ, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్, ఐఆమ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్తో. అనంతపురం పాపంపేట నుంచి బాలరాజు, అనురాధ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. పాలం పోలయ్య అలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. దస్తకరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. హాయ్ అన్వర్ బాయ్, హవర్ యూ అంటున్నారు. నేను సూపర్ భయ్యా, హ్యాపీ వినాయక చవితి అంటూ మీకు కూడా సేమ్ టు యూ. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, రైట్ ఆన్సర్తో. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు. బాగున్నారా మేడం అంటూ, మేడం గారు అయితే బాగున్నారయ్యా, బట్ మన ప్రశ్నకు ఆన్సర్ కూడా వచ్చిండే, ఇంకా బాగుండేది భయ్యా. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు ఆత్మకు రాజశేషు, రైట్ ఆన్సర్తో కలిపి. అదనమాట సంగతి, ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, అతడు మూవీ, అతడు సినిమాలో బ్రహ్మానందం గారు మమ్మలుకుండదండి. ఆ కామెడీ ట్రాక్, టైమింగు అద్భుతం భయ్యా. అదనమాట సంగతి. మన నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే, నా సావు నేను సస్తా నీకెందుకు అనే పుస్తకాన్ని రాస్తున్న కమీడియన్ ఎవరు? పెళ్ళి చూపుల సినిమాలు అనుకుంటా భయ్యా, మంచి డెప్త్ ఉన్న డైలాగ్ ఇది. నా సావు నేను సస్తా నీకెందుకు అనే పుస్తకాన్ని రాస్తున్న కమీడియన్ ఎవరు? మరి ఇది ఎవరో మీకు తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసులో మనసైలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తున్నదా?

నా సావు నేను సస్తా నీకెందుకు అనే పుస్తకాన్ని రాస్తున్న కమెడియన్ ఎవరు అని. సో మరి దానికి గాను మనం ఇద్దరు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ్ అండ్ కో ఫ్యామిలీ, ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుమ్మాన్ని ఫ్రమ్ పెడన నుంచి అంటూ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. పాలంపోలో యాలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ స్నేహభాను జయంతును మరియు మొహమ్మద్ జనదిన్ పంపు చేశారు, రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిపట్నం నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. ఎని హేమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రమల నుంచి కే పెద్ద నరసింహ పద్మాభాయ్ అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి గారు అదనమాట సంగతి. ఈ గ్యాప్లో ఇంకో మెసేజ్ వచ్చింది, అంబిక ఫ్రమ్ భవానీపురం నుంచి ప్రియదర్శని అంటూ, ప్రియదర్శన్ కదండి అదనమాట సంగతి. సో ఎనీవే అది రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ మరొక డైలాగ్, మరొక క్వశ్చన్. నీకు ఇగో లోపలే ఉంటుందేమో, నాకు వైఫైల చుట్టూ ఉంటుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? క్వశ్చన్ మరొకసారి, నీకు ఇగో లోపలే ఉంటుందేమో, నాకు వైఫైల చుట్టూ ఉంటుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ని ఏ మూవీలో చెప్పారు? తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాఠం కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

మూవీలోనిది అని అడిగాను. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరక్కడి నుంచి అంటే, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, సుమని పెడర నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, కనకరావు ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్, విశ్వ ఫ్రమ్ మంచిర్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్తో, అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రాంగ్ ఆన్సర్తో, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అయ్యా, పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి, నెక్స్ట్ అంబిక ఫ్రమ్ భవానీపురం నుంచి రైట్ ఆన్సర్, ఎని హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిపట్నం నుంచి రైట్ ఆన్సర్, వేణు ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, గజ్వెల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగ్నాన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, బొడ్డు తులసిదాస్ నవీపట్నం మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అదన్నమాట సంగతి. సో మరి నెక్స్ట్ ఇది ఈనాటి మన ఈ మనసులు మనసై మీరంతా వింటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు కదా. ఇంతకీ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్ చెప్పలేదేంటి అనుకుంటున్నారు కదా, టెంపర్ మూవీ భయ్యా. ఈ టెంపర్ మూవీలో పూరి జగన్నాథ్ గారు రాసిన ప్రతి డైలాగు మామూలుగా ఉండదు భయ్యా, పర్ఫెక్ట్ యాప్ట్లా ఉంటుంది. అదనమాట సంగతి. సో ఇది ఈనాటి మనసులు మనసై మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక నేనైతే ఈనాటి మనసులు మనసైకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం డ్యూవెట్ డ్యూవెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటూనుండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజుగారు మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000కు పైగా నియామక పత్రాలు అందించారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పేదలకు ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గంటేడ మండలం గోడియాడ గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పట్టణ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెనుకొండ మార్కెట్ సమీపంలో 1,00,000,000 నిధులతో నిర్మించనున్న రైతు బజారుకు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత భూమి పూజ నిర్వహించారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న మాచర్ల వివిఎన్ గార్డెన్స్ నందు ప్రజల నుంచి అర్జీలు వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వైఎస్ఆర్సీపీ అందించిన పారదర్శక సంక్షేమ పథకాల కంటే మిన్నగా పథకాలు ఇస్తామంటూ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు ప్రకటనలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పేర్ని నాని విమర్శించారు. ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని, కొత్తగా ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
5: 101.3.
7: నాలో నీకు నచ్చిందేంటి?
8: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
7: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
8: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా అర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 8:06. మరి ఈ టైంలో మనమంతా డ్యూయట్ డ్యూయట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయట్ డ్యూయట్ని. తనపై ఉండే ఆ ప్రేమ తనకు అదే శ్వాసగా మారి నిరంతరము తన చుట్టూ తిరిగేలాగా తన వైపే నడిచేలాగా చేస్తుందంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మడానికి కాస్తంత అతిశయోక్తిగా అనిపించినా కూడా ఇదే నిజమట. అది కూడా ఎంతలా అంటే, నా మాటల్లో కన్నా వీరి మాటల్లోనే వినండి ఒక పాటగా, మీకే తెలుస్తుంది.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆట్యూన్ చేసి ఉంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ఆ కుందనపు బొమ్మను చూస్తూ ఉంటే చల్లని మంటల, చలిగాలుల్లో వీచే వెచ్చని స్పర్శల అనిపిస్తూ ఉంటుందట ఈ ప్రేమికుడికి. సముద్రంలో అడుగున దాగి ఉన్న ఆ ముత్యాల పైన తన పేరును రాసి కానుకగా ఇచ్చేంత గొప్పగా అనిపిస్తూ ఉంటుందట.

ప్రేమలో పడిన ప్రతి ప్రేమికుడు చెప్పేవి ఇలాంటి మాటలే. అయినా ఇతని ప్రేమ మాత్రం కాస్తంత భిన్నంగా ఉంది. అది ఎందుకో ఏంటో తెలియాలి అంటే ఈ పాటని వినాల్సిందే. ఏమాయ చేసే చిత్రం నుంచి ఈ మెలోడీ స్ట్యూట్ మీకోసం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ 100,00,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు, స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన

0: న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
1: A river does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడా అంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక

కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరోవైపు మరట్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్ ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమంతా ఆర్ట్ ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఈనాటి డ్యూయెట్ డ్యూయెట్ని. ఏదైనా సులువుగా అందేస్తే దాని విలువ అంతగా ఏమీ అనిపించదు, అది మనసైనా సొగసైనా అని అంటూ ఉంటారు గొప్ప గొప్ప మహానుభావులు. అది అందరి విషయంలో కావచ్చేమో కానీ మనోడికి మాత్రం అలాంటిది ఏముండదంట భయ్యా. అంతకు మించే అన్నట్టుగా ఉంటుంది. అదేంటో తెలియాలంటే ఒక్కసారి ఈ పాటను మీరు వినాల్సిందే. పోకిరి మూవీ నుంచి ఈజ్ హిట్ సాంగ్ మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? తర్వాత మీకోసం మధుర స్వరాలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూ ట్యూన్ చేస్తుండండి, ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ ఫ్రమ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9 గంటలు. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకో సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ వారసుడు మరియు ప్రేమించుకుందాం రా. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10:04. మరి ఈ టైంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో మనమంతా వింటూ ఆనందిస్తుంటాం కదూ.

మరింకెందుకు ఆలస్యం? ప్రారంభించేద్దాం ఈనాటి మనయే వినిపించిన రాగాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు అమాయకుడు మరియు అమ్మ మాట, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు భలే తమ్ముడు మరియు అక్కా చెల్లెళ్ళు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరిపోతున్న గీతాలు బుల్లెమ్మ బుల్లడు మరియు జీవిత చక్రం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: బాబు నిన్నే బాగుందా?
1: అబ్బా ఎంత బాగుంది.
0: ఎంత?

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు న్యూస్ ఇన్ హిందీ వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే కిరణ్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने विकसित और आत्मनिर्भर भारत के निर्माण में युवाओं की महत्वपूर्ण भूमिका पर बल दिया है. श्री मोदी ने आज 20वें रोजगार मेले में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से विभिन्न सरकारी संगठनों में